ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, ఆంగ్ల సంవత్సరం 2026, సెప్టెంబర్ నెల 4వ తేదీ, శుక్రవారం. 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం, మా ప్రసారాలకు స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత.

0: శ్రీయం రామశేషయ్య.
1: పుత్రోత్సాహము గల్గిన పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహం పునాడు పొందుర సుమతి. సుమతి శతకకర్త బద్దెన గారిది ఈ పద్యం. నిజముగా జ్ఞానులైన తల్లిదండ్రులకు కుమారుడు కానీ సంతానము కానీ కలిగినప్పుడు అంతగా సంతోషించరు. ఆ సంతానము, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు, ఆ జనులు తమ సంతతిని పొగడుచూ ఉన్నప్పుడు ఆ దినము నిజంగా సంతోషిస్తారు. జీవన రంగంలో భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు వీరు అందరికీ సహజం. తల్లిదండ్రులు తమ సంతానాన్ని కొందరు అమితంగా ప్రేమిస్తారు, వారు కోరినది తీరుస్తారు. కానీ వారి ప్రవర్తన, వారి విద్యాభివృద్ధులు, వారి గుణాలను సరిగా గుర్తించలేరు. కొంతమంది పిల్లలు సక్రమ మార్గములో నడవక, సరియగు విద్యాబుద్ధులు నేర్వక తల్లిదండ్రులకు నెత్తిన కుంపటి మాదిరిగా తయారవుచూ ఉన్నారు. దీనికి కారణము ఆ తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెంచకపోవటమే ముఖ్య కారణం. తల్లిదండ్రులంటే ఎంత ప్రేమో భక్తియో భాగవతంలో నవమస్కందములో యయాతి చరిత్రలో ఒక చోట చక్కగా చెప్పబడింది. యయాతి మహారాజునకు శుక్రాచార్యుని చేత శుక్రాచార్యుని కూతురు దేవయాని ద్వారా, యదువు తురోసుడు దాసియగు శర్మిష్ఠ ద్వారా దృశ్యుడు అనువు పూరుడు అనేవారు సంతానం. దేవయాని తన భర్తను శర్మిష్ఠ పొందిన విధము తండ్రితో చెప్పి బాధపడుతుంది. దానికి శుక్రాచార్యుడు కోపించి, యయాతి మహారాజా, నీకు ఇది తగదు. రాజువై ఉండి నీతిమాలి ఒక రాక్షస వనితను, దాసిని పెళ్లి ఆడినావు. నీవు వనితల చేత అసహించుకునే ముసలితనము నిన్ను ఆహ్వయించుగాక అని శపిస్తాడు. ఆ సమయములో యయాతి తన కొడుకులతో పూర్తిగా పండుగ మసలి మారిపోతాడు. ఆ యయాతి శుక్రుని ద్వారా నేను ఈ శాపమును పొందినాను, నాకు ఈ సంసార వ్యామోహం తగ్గలేదు, మరి కొంతకాలము నేను యుక్త వయస్సులోనే ఉండాలి, మీలో ఎవరైనా నా ముసలితనమును గ్రహించండి అని వారిని కోరుతాడు. అంత యదు అనే కుమారుడు కాంతాహేయము దుర్వికారము దురా

0: తేరనివచ్చునే తండ్రి. స్త్రీలు అసహించుకునేది కండూతి, వికారము, హృదయ చింతనకు మూలమైనది. రొంప, చెమట, కురుపులు, కంపము, అలసట, బొబ్బరోగాలతో కూడిన ఈ ముసలితనాన్ని ఎవరైనా కోరి తెచ్చుకుంటారా? అనేక సుఖాలను పొందే ఈ యవ్వనమును ఎవరైనా త్యజిస్తారా అని వ్యతిరేకిస్తాడు. మిగిలిన వారు కూడా ఈ విషయంలో తమ అభిమతమును చక్కగా తెలపరు. కానీ వారిలో దాసియగు శర్మిష్ఠ కుమారుడు పూరుడు తండ్రిపై గల భక్తి ప్రపత్తులతో ఇలా అంటాడు. అయ్యానన్నిటు వేడనేలా భవదీయాజ్ఞాసముల్లంఘనం బొయ్యుండం పరిహారం నొడువనే నన్యాయినే నీజరన్యయం బొప్పగదాల్చిన తరుణమన్నీకిచ్చదం పంపినం కయం బాడెడి పుత్రకుండు క్రిమి సంకాశుండుగాకుండునే. తండ్రి, నన్నింతగా ఎందుకు వేడతావు? మీ ఆజ్ఞకు అడ్డు చెప్పడానికి నేను అధార్మికుడును గాను. నీ ముసలితనాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తా. నా యుక్త వయస్సు మీరు తీసుకోనండి. తండ్రి ఆజ్ఞను వ్యతిరేకించే వ్యక్తి కుమారుడు పురుగుతో సమానం. అదీగాక సద్గతిని కోరే మంచివారు మునివృత్తిని అవలంబించి శ్రమపడటం ఎందుకు? తనకు జన్మనిచ్చిన తండ్రి చెప్పిన పని చేస్తే వారికి సద్గతి కొంగు బంగారం అవుతుంది. తండ్రి, ఉత్తమ సంతానము తల్లిదండ్రులు మనోగతమును గుర్తించి వారు చెప్పకనే చేస్తారు, మధ్యములు చెప్పగా చేస్తారు, అదములు చెప్పినా చేయరు అని పూరుడు పలికి యయాతి ముసలితనాన్ని తాను గ్రహిస్తాడు. దాసియగు శర్మిష్ఠగు పుట్టిన పూరునకు ఇంత మంచి గుణాలుంటే మిగిలిన వారికి అవి లేకపోయాయి. దీనిని బట్టి తల్లిదండ్రుల మాట సంతానము జవదాటరాదు. తల్లిదండ్రులు కూడా ఉచితానుచితములు తెలిసి పిల్లల పట్ల బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలి. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎం రామశేషయ్య. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు ఈనాటి కార్యక్రమం.

0: కార్యక్రమంలో మొక్కజొన్న సాగు గురించిన వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
1: రైతన్నలకు నమస్కారం. ఈరోజు మొక్కజొన్న సాగు గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నను మనం ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, తీపి కండె మరియు కాయగూర రకంగాను ఉపయోగించడం జరుగుతోంది. మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో సాగవుతుంది ఈ మొక్కజొన్న. మొక్క కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాల కంటే అధిక దిగుబడిని ఇస్తాయి. మొక్కజొన్న సాగుకు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటే, సారవంతమైన మరియు నీరు ఇంకే నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు మరియు నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. ఉదజన సూచిక 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల తయారీ విషయానికి వస్తే, విత్తటానికి ముందు 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపుగా 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలిగి దున్నాలి. సాధారణ పరిస్థితుల్లో వర్షాధార పంటను 15 నుంచి 15 జూలై వరకు విత్తుకోవచ్చు. అదే రబీ అయితే 15 నుంచి 15 నవంబర్ లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంది. విత్తన మోతాదు విషయానికి వస్తే, సంకరజాతి రకాలైతే ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. సాలుకి సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే, వర్షాధార పంటకు 1/3 వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, 1/3 వంతు 30 నుంచి 35 రోజుల మధ్య, మిగిలిన 1/3 వంతును 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. నీటి పారుదల పంటకు నత్రజని విత్తేటప్పుడు 1/4 వంతు, 25 నుంచి 30 రోజుల మధ్య 1/4 వంతు, 45 నుంచి 50 రోజుల మధ్య 1/4 వంతు, మిగిలిన 1/4 వంతు 60 నుంచి 65 రోజుల మధ్యలో వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ని 3 పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి. మొక్కలలో జింకు లోపం కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఇక కలుపు యాజమాన్య విషయానికి వస్తే, పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు అట్రాజిన్ కలుపు మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి మరియు కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలు దాదాపు 1 నెల వరకు అదుపు చేయొచ్చు. అంతర్కృషి విషయానికి వస్తే, విత్తిన 30 నుంచి 35 రోజులకు పశువులతో దంతి లేదా గొర్రు లేదా ట్రాక్టర్తో కల్టివేటర్, బ్లేడ్, రిడ్జర్ అంతర్కృషి చేస్తే కలుపు మొక్కలు నివారించవచ్చు. నీటి యాజమాన్య విషయానికి వస్తే, మొక్కజొన్నకు సుమారు 500 నుంచి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితం. 30 నుంచి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుంచి 8 నీటి తడులు అవసరం. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుంచి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకైతే 1 నుంచి 2 తడులు ఎక్కువగా అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఆకులు చుట్ట చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి అవసరం ఉందని గమనించి వెంటనే నీటి తడులు ఇవ్వాలి. ఇక మొక్కజొన్న నాశించే తెగుళ్ళు పురుగుల విషయానికి వస్తే, కాండం తొలచే పురుగులు, కత్తెర పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకు ఎండు తెగులు, తుప్పు తెగులు, బొగ్గుకుళ్ళు తెగులు, పాము పొడ తెగులు ఇవన్నీ ఆశిస్తాయి. ముందుగా కాండం తొలచే పురుగు గురించి తెలుసుకుందాం. ఇవి 2 రకాలున్నాయి. మచ్చలు లేక చారల కాండం తొలచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరు నాశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచే పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్న నాశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన

0: 10 నుంచి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి, తర్వాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే దశలో అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోయి ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను మరియు కంకిని ఆశించడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. నివారణ విషయానికి వస్తే, పొలంలో కలుపు మొక్కలు మరియు చెత్త చెదరం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను విరగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా కంది, సోయాబీన్, బొబ్బర్లు సాగు చేయడం వల్ల సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లను ఎకరాకు 2 నుంచి 3 గ్రాముల ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయటం, లేదా కొరాజిన్, రైనాక్సిపర్ లాంటివి ఎకరాకు 60 మిల్లీలీటర్లను 200 లీటర్ నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేయటం. ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుంచి 30 రోజులకు ఆకుల సుడిల్లో వేయాలి. ఇక కత్తెర పురుగు విషయానికి వస్తే, గొంగలి పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని షార్ను కలిగి ఉంటుంది. గొంగలి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. మొదటి దశ గొంగలి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగలి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుంచి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినివేయటం మనం గమనించవచ్చు. దీని యాజమాన్య విషయానికి వస్తే, లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డి ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి నాశనం చేయాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరాకు 1 లీటర్ వేప నూనె లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. తొలిదశ గొంగలి పురుగులు నివారించడానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరోఫైర్ఫాస్ లేదా 400 నుంచి 500 గ్రాముల థయోడికార్బ్ 75% మందును పిచికారీ చేసుకోవాలి. గొంగలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SD 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% 60 మిల్లీలీటర్లు ఎకరాకి సుడులు లేదా మొవ్వు లోపల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు మందు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక రసం పీల్చు పురుగుల విషయానికి వస్తే, 30 రోజుల పైబడిన పైరును పేనుబంక మరియు చిగురు నల్లి ఆశిస్తుంది. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు లేత కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించి కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. నివారణ విషయానికి వస్తే, సహజంగా అక్షింతల పురుగులు, సిర్ఫిడ్స్ వంటి పరాన్న బుక్కులు మరియు పరాన్న జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎకరాకు 40 నుంచి 50 మిల్లీలీటర్లు లేదా డైమెథియేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకు ఎండు తెగులు విషయానికి వస్తే, ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద రంగులో కూడిన ఆకుపచ్చ గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు మరియు 4 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొదట
1: మీరు ఇంతవరకు సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తున్నది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05 ను

0: ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOF-05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను, అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలు

0: తో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరియైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం EOF-05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో

గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్య కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం, పోషక ఆహార నిపుణులు బి సాయి పల్లవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమ నిర్వహణ శృతి ప్రియాంక. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 శభాష్ ఆంధ్ర శీర్షికన చారిత్రాత్మక ప్రదేశం అమరావతి. రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎం రామకృష్ణ. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కుమారి డి సోమలాస్య, కుమారి డి సోమరీషిత గార్ల గానం వింటారు. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎస్ పెద్దక్క బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 ప్రతిబింబాలు నాటిక. రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య బృందం వారిచే క్లారినెట్ వాద్యం ప్రసారమవుతుంది. 10:00 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం

ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

0: కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందరూ

0: అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రోతలందరికీ శుభోదయం. ముందుగా శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కళ, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం, ఈ అంశం గురించి పోషకాహార నిపుణురాలు బి సాయి పల్లవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమ నిర్వహణ శృతి ప్రియాంక. కార్యక్రమంలో విందాం ఒక పాట.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక

0: ఫ్యామిలీ వెడ్డింగ్ జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. శ్రీకృష్ణ జన్మాష్టమికి ఆబాల ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. ఉట్టికొట్టే వేడుకలు, సాంస్కృతిక సంబరాలకు ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందే బాలబాలికలు, రాధాకృష్ణులు గోపికల వేషధారణల్లో ఔరా అనిపించారు. ఇస్కాన్ మందిరంలో విశేష అలంకారాలు చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కళ్యాణదుర్గం మండలం కొండాపురం ఎంపీపీ పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడు గోవర్ధన్, గుత్తి కేజీబీవి పాఠశాలలో బయాలజీ సిఆర్టీ ఉపాధ్యాయురాలు గౌరీ ప్రభంజలి, గుత్తి మండలం చెట్నేపల్లి జడ్పి ఉన్నత పాఠశాల బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్యామల్ ప్రతాప్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆదర్శ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు సివి శ్రావణి పాఠశాల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జేఎన్టీయు నుంచి ఆచార్యులు కృష్ణయ్య, నారాయణరెడ్డి, శివకుమార్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు దక్కాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య వెంకటనాయుడు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావు అన్నారు. గురువారం జిల్లా కోర్టులో ఆయన రెండు జిల్లాల ఎస్పీలు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ సురక్షితంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి వీలుగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గణేష్ మంటపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులువుగా పొందేందుకు గణేష్ ఉత్సవ్ సింగిల్ విండో పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు అనుమతుల కోసం వేర్వేరు ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఈ ఇబ్బందులు లేకుండా పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్తు, రెవెన్యూ శాఖల ప్రక్రియ మొత్తాన్ని ఈ ఒక్క డివిజన్ ప్లాట్ఫామ్పైకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సింగిల్ విండో పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, స్థల పరిశీలన, ఎన్ఓసీ పొందటం పూర్తిగా ఉచితమే. దీనికి ఎలాంటి రుసుము లేదు, చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో క్రీడలు అభివృద్ది చేయాలని జేఎన్టీయు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. జేఎన్టీయు అనుబంధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం గురువారం ఆర్యభట్ట ఆడిటోరియంలో జరిగింది. స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి ఆచార్య టి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి క్రీడలు తోడ్పడతాయన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఇంజనీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ నిధులతో అనంతపురం గ్రామీణ మండలం ఏ నారాయణపురం గ్రామ పంచాయతీలో ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. భవన నిర్మాణానికి కేంద్రం 42 లక్షలు విడుదల చేసింది. ఇప్పటికే 3 సార్లు టెండర్లు రద్దు కావడంతో నిర్మాణం ఆలస్యమైంది. 4వ సారి ఎట్టకేలకు టెండర్ ఖరారు కావడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదులు భూమి పూజ చేశారు. ఎంపీ మాట్లాడుతూ ఏ నారాయణపురం గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఆరోగ్య కేంద్ర భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 2001 సంవత్సరం బ్యాచ్ వైద్య విద్యార్థులు 3.50 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆయుర్వేద పితామహుడు దేవదేవుడు ధన్వంతరి విగ్రహాన్ని గురువారం ప్రిన్సిపల్ డాక్టర్ విజయశ్రీ సర్వజన వైద్యశాల

0: సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, కళాశాలలో చదువుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సదరు బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుత పెథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణ చంద్రశేఖర్, డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమా చౌదరి, ఈఎన్టీ డాక్టర్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఈ పూర్వ విద్యార్థులందరూ కలిసి ధన్వంతరి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పర్యావరణ హితంగా వినాయకుడిని పూజించేందుకు ప్రజల్లో చైతన్యం నింపేందుకు నగరపాలక ప్రజారోగ్య విభాగం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. మునుపెన్నడూ లేని విధంగా పర్యావరణ హిత గణేష విగ్రహ పోటీలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, నగరపాలక ప్రజారోగ్య అధికారి రాజా రవీంద్రనాథ్ చౌదరి గురువారం వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 4 నుంచి 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అందుబాటులో ఉంచిన పోర్టల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా మండపాలను నగరపాలక బృందం పరిశీలించి ఉత్తమంగా ఎంపికైన వాటికి విజేతలుగా ప్రకటించి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాట్య కలాం.

0: మీరింతవరకు నాట్య కలాం విన్నారు.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు నీ తరపున ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు వినండి ఆ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం. ఈ అంశం గురించి పోషక ఆహార నిపుణురాలు శ్రీ బి సాయి పల్లవి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమ నిర్వహణ శృతి ప్రియాంక.
3: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్గా ప్రకటించడం జరిగింది. జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహించడం అయితే జరుగుతుంది. అసలు ఈ పోషకాహారం అంటే ఏంటి, ఎలాంటి పోషకాహారం తీసుకుంటే మనిషి ఆరోగ్యవంతంగా జీవించగలడు, ఎదగగలడు అనే విషయాలు మనకి తెలియచేయటానికి, అలాగే ఈ పోషకాహార లోపం వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి అనే అంశాలు మనకు తెలియచేయటానికి అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నటువంటి బి సాయిపల్లవి గారు మనకు తెలియచేయటానికి ఈరోజు స్టూడియోకి అయితే రావడం జరిగింది. మరి వారిని అడిగి ఈ పోషకాహారం అంటే ఏంటి, ఎలాంటి పోషకాహారం ఆరోగ్యాన్ని ఇస్తాయి తదితర విషయాలన్నీ సాయిపల్లవి గారిని అడిగి తెలుసుకుందాం. సాయిపల్లవి గారు నమస్తే అండి. ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ ప్రతి సంవత్సరం అయితే నిర్వహిస్తూ ఉంటారు, దేనికోసం అండి?
4: ప్రతి సంవత్సరం మనకి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉందండి, హెడ్ ICMR అని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ అని. ICMR అండ్ NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఈ రెండు ఆర్గనైజేషన్ కలిపి మనకు ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది ఇస్తారు. అంటే ప్రతి ఒక పీరియడ్ అనేది స్పెసిఫిక్గా పోషకాహార ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఏ విధంగా మనం ముందుకెళ్లాలంటే ఏ విధంగా మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి, అందులో ఏవి మనం అలవర్చుకోవాలి అని దానికి సంబంధించి ఒక థీమ్ అనేది ఇస్తారు. ఈ ఇయర్ థీమ్ 2026 థీమ్ వచ్చి డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే పోషకాహార శక్తిని కనుగొనండి. అంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాహార శక్తిని కనుగొనండి, వాట్ వీఆర్ ఈట్, ఏం తింటున్నారు అనేది కనుగొనాలనేది ఈ సంవత్సరం స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తారు.
3: మరి

0: ఈ వారోత్సవాల్లో భాగంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతారు?
1: థీమ్ లోనే ఉందండి, మన పోషకాహార శక్తిని కనుగొనండి. అంటే ఫస్ట్ చిన్న పిల్లల నుంచి, అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే గర్భవతి ఏ విధమైన ఆహారం తీసుకుంటే మన లోపల పెరుగుతున్న బిడ్డకి మంచి పోషకాలు అందుతాయి. అక్కడి నుంచే మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి తీసుకుంటే పెరిగే వయసు కొద్దీ పోషకాలు ఏ విధంగా తీసుకోవాలి,
0: ఎదిగే పిల్లలకు కానీ
1: ఫస్ట్ వయసులో ఉన్న వారికి, ముసలి వాళ్ళకి కానీ ఏ విధమైన పోషకాలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు జరిగింది ఓకే, ఇప్పటి నుంచి మనం ఏం తీసుకుంటున్నాము, ఇంకా ఏమి అలవర్చుకోవాలి, అవన్నీ దాని గురించి మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటామండి.
0: గ్రామీణ ప్రాంతాల్లో వీటి అవసరం చాలా ఎక్కువ అన్నమాట.
1: అవునండి.
0: సో మీరు అంటే ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళి
1: తెలియజేస్తుంటారు? అవునండి.
0: సైపల్లవి గారు, ఇందాక మనం అనుకున్నట్టు ఈ సమతుల ఆహారం అంటే ఏంటి? ఫస్ట్
1: పేర్లోనే ఉందండి సమతుల ఆహారం అంటే. సమతుల్య అంటే ఇప్పుడు మనం మన ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, సరైన పాలలో సమంగా మనకు ఒక 5 రకాల మన ఒక బండికి 4 చక్రాలు ఎలానో మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయి. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, కొవ్వులు, విటమిన్లు, ఫైబర్, ఇలా ఈ 5 ఉంటేనే ఒక బండి ఎలా ముందుకు 4 చక్రాలతో ముందుకు ఎలా సాఫీగా వెళ్తుందో సమంగా ఏ ఒక్క చక్రం లేకపోయినా బండి ముందుకు కదలదు. అలా మన శరీరం కూడా మన మంచిగా వర్క్
0: చేయాలి,
1: ఎదుగుదల
0: అంటే ఆరోగ్యకరంగా జీవించడానికి కానీ ఇవన్నీ అవసరమవుతాయి.
1: ఇవన్నీ ముఖ్యంగా సమపాలలో అవసరం, ఏదొకటి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కాకుండా, అందుకే దీన్ని సమతుల్య ఆహారము అంటాం.
0: మామూలుగా చాలా మంది ఏమనుకుంటుంటారంటే అన్నం ఎక్కువ తింటే అన్ని వస్తాయి, కూరల్లో వస్తాయి అని అనుకుంటూ ఉంటారు, ఇంకా మేము సంపూర్ణ ఆహారం తీసుకుంటామని చాలా మంది భావిస్తుంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: నార్మల్ గా చాలా మంది ఒక ప్లేట్ లో తీసుకుంటే మనం ఒక స్పూన్ కూర వేసుకుంటాం, కానీ రెండు ఒక గరిటె కూర 2-3 గరిటెలు అన్నం వేసుకుంటాం, జస్ట్ టచ్ చేసి మనం తింటూ ఉంటాం. దీన్ని బట్టి ఏంటి, అన్నం తిన్నాము, అన్నమే సంపూర్ణ ఆహారము, అన్ని పోషకాలు అందాయి అనుకుంటారు, కానీ అది చాలా అపోహ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ కన్నా మనం తీసుకునే ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి కూడా ఉండాల.
0: జస్ట్ ఫైబర్ అయితేనేమి,
1: నీరు అన్ని అంటే ఇంకా పాలు, ఆకుకూరలు అవన్నీ కూడా ఉండాలి. ఓన్లీ మనం 3 గరిటెల అన్నం పెట్టుకొని 1 గరిటె పప్పు వేసుకుంటాం యూజువల్ గా చేసేది, వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. కాబట్టి దీని ద్వారా మనం అన్నం ఒకటి తీసుకోవడం కాదు, అలా తీసుకోవడం ఒక అపోహ. అవి కాకుండా కూరలు ఎక్కువ తీసుకొని ఈ తీసుకునే అన్నం క్వాంటిటీలో తగ్గించి అందులో ఇంకా మనం కొన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్నం కొంచెం అవుతుంది కదా, ఒక రొట్టె అయినా ఒక బాయిల్డ్ ఎగ్ అయినా తీసుకోవచ్చు, ఇంకా ఆకుకూరలు పెంచుకున్నా పర్లేదు. దానివల్ల మనకి మైక్రోన్యూట్రియంట్స్ అనేవి కూడా మంచిగా అందుతాయి. ఎందుకంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, నీళ్ళలో కరిగేవి. ఏంటి అంటే ఇవి ప్రతిరోజు మనం తీసుకోవాలా, కానీ ఫ్యాట్ సాల్యుబుల్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనము నాన్ వెజ్ చాలా మంది వీక్లీ వన్స్ అలా తీసుకుంటాం, అప్పుడు అవన్నీ ఆ వైటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. మనకి 2 రకాల వైటమిన్స్ అనేవి ఉంటాయి, బి కాంప్లెక్స్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్లో 2 టైప్స్ ఉంటాయి, బి విటమిన్, సి విటమిన్. బిలో చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బయట చాలా అబ్జర్వ్ చేసేది B12 డెఫిషియన్సీ
0: అంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది.
1: ఇది అనేది B12 అనేది నీటిలో కరిగే విటమిన్, ఇది ప్రతిరోజు మనం తీసుకోవాలి. కానీ చాలా మంది ఈ B12 డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్లో చూస్తాము అంటుంటారు, ఎందుకంటే ఎక్కువ B12 అనేది నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువ ఉంటుంది, కానీ B12 అనేది వెజ్లో కూడా తీసుకోవచ్చు.
0: అంటే పదార్థాలు ఉంటుందండి ఎక్కువగా శాఖాహారంలో,
1: డ్రై ఫ్రూట్స్ లో ఉంటది, ఇంకా పుట్టగొడుగులు అందులో కూడా ఉంటాయి.
0: ఇక ఈ సమతుల ఆహారం విషయానికి వస్తే, ఇది ఒక్కొక్క వయసు వారికి, ఎదిగే పిల్లలకి అయితేనేమి, ఇప్పుడు నడి వయసులో ఉండే వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఏ నిష్పత్తిలో తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వద్దాము, చిన్నపిల్లలకి ఎప్పుడెప్పుడు ఇవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? 6 నెలల వరకు తల్లిపాలే ఇస్తుంటారు?
1: 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇస్తారు. 6 నెలల నుంచి అదనపు ఆహారం అనేది మనము స్టార్ట్ చేస్తాం, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటామండి. 6 నెలలు పూర్తి అయిన తర్వాతనే 7వ నెల పడినప్పుడే మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడున్న

0: ఉక్రెయిన్ కల్చర్ ఏంటి అంటే చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకోకుండా బాటిల్ ఫీడ్ అలవాటు చేస్తున్నారు. సో త్రీ ఫోర్ మంత్స్
1: పోతపాలు.
0: అవునండి, 3-4 మంత్స్లోనే కొద్దిమంది ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ అదనపు ఆహారం అనేది. అదనపు ఆహారం అనేది మరి సపరేట్గా తయారు చేసేయని కాదు, బిస్కెట్స్ పెట్టినా కూడా అది అదనపు ఆహారమే. ఎప్పుడైనా పిల్లలకి పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు పూర్తి అయిన తర్వాతనే అదనపు ఆహారం అనేది స్టార్ట్ చేయాలి.
1: 6 నెలలు ఇవ్వడం వల్ల పిల్లలు కలిగే లాభాలు ఏంటంటారు? తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు కలిగే లాభం ఏంటి? ఈ అదనపు సప్లిమెంట్ ఇవ్వడం వల్ల కలిగే అంటే మనకు నష్టాలు ఏంటి?
0: తల్లిపాలలో మనం ఇప్పుడు తీసుకుంటాం కదా బయట, మొత్తం అన్ని విటమిన్స్ అన్ని తల్లిపాలలో ఉంటాయి. తల్లి ఏ విధంగా అయితే తీసుకొని ఉంటుందో, తను గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా తను పోషకాలతో ఉండాలి అని తల్లి ఐరన్ అయితే ఏమి, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, మొత్తం మల్టీవిటమిన్ అన్ని తల్లి ఆరోగ్యం బాగుంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది అంటాం. సో తల్లి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయినప్పుడే ఆ తల్లి నుంచి వచ్చిన పాలు తీసుకున్న బిడ్డకు కూడా అన్ని పోషకాలు అందుతాయి. అందుకనే ఎప్పుడైనా గర్భవతిగా ఉన్న తల్లికి అన్ని పోషకాలు సమపాలలో ఉన్నాయా అనేసి ముందే బిఫోర్ డెలివరీని ఇవన్నీ చెక్ చేస్తాం. ఇప్పుడు జ్వరం వచ్చిన తల్లి కూడా ఆ బిడ్డకు పాలు ఇవ్వచ్చు అంటాం. ఎందుకు అంటే ఈ తల్లిపాల్లో ఉన్న యాంటీబాడీస్ ఆ బిడ్డకు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకనే తల్లిపాలు ఇవ్వాలి అంటాం. ఆ ఈ తల్లిపాల్లో కావలసిన విటమిన్స్ అన్నీ ఉంటాయి. అందుకోసమే మనం మళ్ళీ సపరేట్గా 6 నెలల తర్వాతనే అదనపు ఆహారం ఇవ్వాలి అని చెప్తాం.
1: తల్లిపాలు ఇవ్వడం వల్ల జీర్ణక్రియ శిశువుకి చాలా సులభంగా ఉంటుంది.
0: అవునండి.
1: అదే ఈ అదనపు సప్లిమెంటరీ, అదనపు అంటే బయట ఫుడ్ ఇవ్వడం వల్ల కలిగే ఇబ్బంది అంటే అది కూడా చెప్పండి.
0: ఓకే అండి. ఇప్పుడు ఆ అదనపు ఆహారం ఎలా తయారు చేస్తారో కూడా మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే ఓకే, అందులో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఎక్కువ గట్టిగా ఉన్నవి, చాలా మంది మిల్లెట్స్ అలాంటివన్నీ స్టార్ట్ చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు.
1: అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాగి ముద్ద, రాగి జావా చేసి పెడుతుంటారు ఎక్కువ శాతము.
0: అవునండి. ఆ చేసే పద్ధతి కూడా ఇప్పుడు జావా అంటే జస్ట్ ఒక స్పూన్ వేసి 3 గ్లాసెస్ వాటర్ అలా కాదు, జారుడుగా ఉండేలాగా అయితే పిల్లలకి అది మింగగలుగుతారు. కొద్దిమంది ఇప్పుడు ముద్ద చేస్తాం, ఆ ముద్ద చాలా గట్టిగా ఉన్నప్పుడు ఆ బిడ్డలకి అంత మింగలేరు కదా. సో కొంచెం సాఫ్ట్గా ఇప్పుడు స్పూన్ ఇలా తీసుకున్నామనుకో, దాన్ని ఇలా అంటే కిందికి రావాలి, జారుడుగా ఉండేలాగా, నీళ్ళగా కాదు పల్చగా కాదు, ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది కూడా చూసుకోవాలి మనం. అదే విధంగా
1: ముఖ్యంగా 6 నెలల తర్వాత పిల్లలకు ఎటువంటి ఆహారం అయితే ఇవ్వాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏది ఉంటే అది ఇచ్చేస్తుంటారు.
0: అవునండి.
1: ఈ మధ్య ప్రాంతంలో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా ఇస్తున్నారు.
0: అవును.
1: ఎలాంటి ఆహారం ఇవ్వాలి, డూస్ అండ్ డోంట్స్ అది కూడా చెప్పండి.
0: తల్లిపాల తర్వాత అదనపు ఆహారం స్టార్ట్ చేయాలి అనగానే వీనింగ్ మిక్స్ అనేది కొంటా ఉంటారు బయట. కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తాం మనము, మనం ఇంట్లోనే చేసినా కొంచెం ఇప్పుడు రాగులున్నాయి, కొన్ని పప్పులున్నాయి, అవన్నీ మనం మంచిగా కడిగి మొలకలు వచ్చిన తర్వాత ఎండలో ఆరబెట్టి ఆ పౌడర్ని మనం చేసుకున్నామనుకో, దాన్నే 1-2 స్పూన్లు ప్రతిరోజు ఇవ్వచ్చు. అందులోనే పోషకాలన్నీ ఉంటాయి. ఈ విధంగా బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కాకుండా ఆ జావా మనం ఇంట్లో తయారు చేసి ఇచ్చుంటాం కాబట్టి అందులో ఏం ప్రిజర్వేటివ్స్ అనేవి ఉండవు, పరిశుభ్రంగా ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల బిడ్డలకి ఎటువంటి అనారోగ్యాలు రావు, జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ఎక్కువ చిన్న పిల్లలు కానీ ఉబ్బకాయంతో బాధపడుతూ ఉన్నారు. ఉబ్బకాయం అంటే ఒబేసిటీ అని, ఉండవలసిన బరువు కంటే ఎక్కువ పెరిగిపోతున్నారు. మరి ఆ పిల్లలు ఏం తినరు, జస్ట్ బయట దొరికే ఫుడ్స్నే కొంచెం వీళ్ళు పెడతా ఉంటారు, బిస్కెట్స్ కానీ కొంచెం కేక్ ఏమవుతుంది అని కొంచెం పెడతా ఉంటారు. అందులో కూడా ఎక్కువ షుగర్స్ అనే ఉంటాయి. నార్మల్గా మనము పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లలకి షుగరు సాల్ట్ అనేది అస్సలు ఇంక్లూడ్ చేయకూడదు. పిల్లలకి పెరిగే కొద్దీ గుండె సమస్యలు రావడము, ఐక్యూ లెవెల్స్ కూడా అంతా ఉండవు.
1: ఇక నడి వయసు వాళ్ళ విషయానికి వస్తే ఎలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యవంతంగా జీవించడానికి దోహదపడతాయి?
0: ఇప్పుడున్న సమాజంలో 50% మంది ఉబ్బకాయంతో బాధపడుతూ ఉన్నారు. మెయిన్గా వీళ్ళకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటారు, ఫాస్ట్ ఫుడ్ అంటే ఎంత ఫాస్ట్గా దొరుకుతాయో మన ఆరోగ్యం కూడా అంతే ఫాస్ట్గా పాడవుతుంది. ఇంతకు మునుపు కాలంలో ఒక 15-20 సంవత్సరాల క్రితంలో మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ పానీపూరి కానీ ఫ్రైడ్ రైస్లు కానీ అలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న పల్లెలో కూడా రెండు మూడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి.

0: సో ఈజీగా అవైలబుల్ ఉంది. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మెయిన్ ఏంటంటే ఆయిల్, ఆ ఆయిల్ అనేది ఒకసారి డీప్ ఫ్రై చేసి ఉంటారు, మళ్ళీ రేపు కూడా అదే, అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని కాదు, ఆయిల్ వేస్ట్ అవుతుందని వాళ్ళు ఆ వేలో ఉంటారు. కానీ అలా రీయూస్ చేయడం వల్ల అందులో చాలా మటుకు మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి దానివల్లనే. మెయిన్గా ఇది ప్రతిసారి యూజ్ చేసిన ఆయిలే యూజ్ చేయడం వల్ల,
1: ముఖ్యంగా ఆయిల్ విషయం,
0: నార్మల్గానే మనం ఆయిల్ తక్కువ తీసుకోవాలి. కానీ బయట వాళ్ళు ఏం చేస్తారు, డీప్ ఫ్రై అంటే ఒక బజ్జీ తీసుకున్నాం అనుకో, దాన్ని ఇలా అంటేనే కాలిపోతా ఉంటుంది ఆయిల్.
1: సో ఇలాంటి ఆయిల్ తో తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి?
0: ప్రతి మనం మన ఇంట్లో గమనిస్తే ఒక ఆయిలే వాడుతూ ఉంటాం మనం. ఒక గ్రౌండ్నట్ ఆయిల్ ఇదే బాగుంటుందని ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఆయిల్స్ అనేవి కూడా రొటేషన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం పొద్దున్న సాయంత్రం వండుకున్నాం అనుకో, పొద్దున్న మనం టిఫిన్లో ఒక ఆయిల్ తీసుకొని ఈవినింగ్ ఒక ఆయిల్ తీసుకో, పొద్దున్న గ్రౌండ్నట్ ఆయిల్తో చేసాము, ఈవినింగ్ సాంబార్ చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్తో తీసుకోవచ్చు. అలా లేదనుకో మంత్లీ మంత్లీ అయినా 15 డేస్ కన్నా చేంజ్ చేయాలి. ప్రతి మనిషి ఒక 15 గ్రామ్స్ ఆయిల్ అయితే చాలండి, 5 ml టీ స్పూన్ అయితే చాలు. 1 tablespoon ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇనఫ్ ఫర్ 1 day ఫర్ ఎవ్రీ పర్సన్. బేస్ రాన్ మనకి కొన్ని ఉంటాయండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఇంకా కొన్ని ఉంటాయి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. అవి ఏంటంటే మన ఇప్పుడు డాల్డాలోను పామ్ ఆయిల్లోను ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి మన మన ఆరోగ్యానికి హాని కలిగించేవి, అందుకనే దానికి దూరంగా ఉండాలి. మన గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తీసుకోవాలి మనం. అంటే ఇందులో మన బాడీకి సరిపోయేవి ఉంటాయి. నార్మల్గానే మనం ఆయిల్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉండాలి, 5 అంటే కొంచెం ఆయిల్ కావాలి మన బాడీకి.
1: రోజుకి 15 ml అయితే సరిపోతుంది. మేడం, సాధారణంగా మనుషుల్లో పని చేయని వాళ్ళు అంటే చాలా తక్కువ పనిచేసే వాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా అంటే వాళ్ళు ఇంకా కార్మికుల కింద అంటే ఎక్కువ కష్టపడి కాయకష్టం చేస్తేనే వాళ్ళకు వాళ్ళకు ఆధారం అది. వీళ్ళ ఆహారంలో తేడాలు ఉంటాయి తీసుకునే ఆహారంలో?
0: అవునండి. ఇప్పుడు నార్మల్ గా అంటే ఒక టీచర్ ఉంటారు, హౌస్ వైఫ్ ఉంటారు, ఎక్కువ బస్తాలు మోస్తూ ఉంటారు, కూలి పని చేస్తారు కదా. ఈ ముగ్గురిని మనం తీసుకున్నాం అనుకో, ఇప్పుడు టీచర్ అంటే మనం ఎక్కువ బరువులు ఏం ఎత్తాం, లైక్ మన మెంటల్ స్ట్రెయినే ఉంటుంది, ఫిజికల్ గా అంత ఉండదు. ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకో కొంచెం వరకు చేస్తాం. కార్మికులు అనుకో వాళ్ళు అన్ని ఎక్కువ బరువులు, వాళ్ళ శారీరక మన శరీరం అలసిపోతుంది ఎక్కువ. ఇప్పుడు జస్ట్ ఆఫీస్కి వెళ్ళి రావడము, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అంత ఎనర్జీ రిచ్ ఫుడ్స్ ఏం అవసరం లేదు. అంటే ఎక్కువ తీసుకున్నా కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ ఉంది అనుకోండి, మనం ఎక్కువ ఆహారం ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ప్రతి మనిషికి మనకు 2400 kcal అనేవి తీసుకోవాలని మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పారండి. ఆ 2400 kcalలోనే మొత్తం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఇంత మోతాదులో తీసుకోవాలని మనం ముందు డిస్కస్ చేసుకున్నాము. ఆ విధంగా ప్రతి మనిషి తీసుకోవచ్చు. కానీ ఈ 2400 kcalస్ అనేవి ఈ కార్మికులు వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మనం సెడెంటరీ వర్క్ లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళు 2000 కేలరీస్ చాలు, మోడరేట్ గా వర్క్ చేసే వాళ్ళకి 2200, అట్లా మేల్ కి ఫీమేల్ కూడా వేరియేషన్ ద్వారా మనం అనేది ఫుడ్ ఇంటేక్ అనేది ఉండాలి. అలా కాదని మనం ఇప్పుడు అంత వర్క్ చేయనప్పుడు మనం ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేసామనుకో, ఆ ఫుడ్ అంతా మన ఎనర్జీ ఖర్చు అవ్వదు, అదంతా మన బాడీలోనే ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది. లైక్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకొకరు 10 eggs అలా తింటా ఉంటారు, కానీ అంత తీసుకోవాల్సిన పని లేదు. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన చేసే యాక్టివిటీని బట్టి, ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, ఇప్పుడు 50+ వాళ్ళు వెళ్తుంటారు ఆఫీస్కి వెళ్తుంటారు, 35+ వాళ్ళు వెళ్తుంటారు, సేమ్ వర్కే చేస్తారు. కానీ ఈ 30+ వాళ్ళ ఏజ్, వాళ్ళ బిఎంఆర్ అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు తీసుకునే ఆహారంలో వీళ్ళు కొంచెం ఎక్కువే తీసుకుంటారు 35 ఉన్న వాళ్ళు. ఈ 50+ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీర్ణక్రియ అనేది అంత వీళ్ళంత యాక్టివ్గా ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం తీసుకునే ఆహారంలో కూడా కొంచెం తక్కువ తగ్గించి తీసుకోవడం మంచిది. ఇప్పుడు మనం తీసుకోవాలి 2000 కేలరీస్ అంటే కొన్ని లైక్ ఎక్కువ డీప్ ఫ్రైస్, బయట ఫుడ్స్ అవన్నీ తీసుకోకుండా తీసుకునే ఆహారంలోనే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం అంత వర్క్ చేయం కదా, ఒక 1 month వరకు అలానే తీసుకున్నాం అనుకో.

0: మనం అప్పుడు చెకప్ చేయించుకున్నప్పుడు కూడా మనకి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్గా ఉండడం కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎంత ఆహారం అయితే తీసుకుంటామో ఆ ఆహారం అంతా ఖర్చు అయ్యే విధంగా, అంటే మన బాడీ అలసిపోయే విధంగా ఉంటే అప్పుడు మన బాడీ ఆరోగ్యం అనేది బాగుంటుంది.
1: తీసుకున్న క్యాలరీస్ ని కరిగించాలి,
0: అవునండి,
1: అప్పుడే హెల్తీగా ఉంటుంది.
0: లేదంటే ఉబ్బకాయము వేరే వేరే ఇంకా సమస్యలన్నీ రావడం మొదలవుతుంది.
1: మీ మాటల్లో ఇప్పుడు పిల్లలైతే ఎదుగుతుంటారు, వాళ్ళకి క్యాలరీస్ ఇచ్చినా కూడా పర్లేదు, పని చేసే వాళ్ళు కరిగించుకుంటారు. ఇప్పుడు ముసలి వాళ్ళ విషయానికి వస్తే ఎలాంటి ఆహారాలు అయితే వాళ్ళకి బాగుంటాయి?
0: ఇప్పుడు మనం ఇంట్లో ఉంటామండి, పెద్దవాళ్ళు కూడా మనతోనే ఉంటారు. సో అలా అని వాళ్ళకి సపరేట్ ఆహారం మనం వండలేం కదా. సో మనతో పాటే తీసుకున్న ఆహారంలోనే ఆ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకున్నారనుకో, అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బయట తిరిగి అలా ఉంటే ఓకే తీసుకోవచ్చు, కానీ అలానే ఉన్నప్పుడు మళ్ళీ ఆ బాడీలో స్టోర్ అవ్వడము, దానికి మళ్ళీ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ అలాంటివి చేస్తున్న వాళ్ళైతే తీసుకోవచ్చు, కొంచెం సులభంగా జీర్ణమయ్యేవి. బయట ఫుడ్ అవన్నీ తీసుకోకుండా ఇంట్లో వండిన ఆహారమే ఆ వృద్ధులు వాళ్ళు కూడా తీసుకోవచ్చు.
1: మేడం, ఇక చివరిగా ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది, ఏ ఏ పాలల్లో తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జీవనం సాగిస్తే ఆరోగ్యవంతంగా ఉండొచ్చు?
0: ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేట్ ఏ విధంగా ఉండాలి, ఆ ప్లేట్లో ఏమేమి ఉండాలి అనేది మనం తెలుసుకుందాము. మన ప్లేట్లో నార్మల్గా ఆకుకూర, రొట్టె అవన్నీ ఉంటాయి కదా. న్యూట్రిసిరల్స్ అంటే చిరుధాన్యాలు, లైక్ ఇప్పుడు అన్నం తీసుకున్నామనుకో, అన్నము రొట్టె ఇవి రెండు కలిపి కూడా 250 గ్రామ్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం వేయి చేసుకొని అంటే కాదు, ఒక కప్పు రైస్, ఆ కప్పు రైస్ ఒక చపాతి, అంటే ఇది ఒకసారికి అన్నమాట 250 గ్రామ్స్
1: ఒక పూటకి,
0: ఒక డే మొత్తంలో,
1: డే
0: మొత్తానికి 250 గ్రామ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి మనం. 250 గ్రామ్స్ సిరియల్స్ ఉండేలాగా. తర్వాత మన వెజిటేబుల్స్ అనేవి కూడా 400 గ్రామ్స్ ఉండాలి, మూడు పూటలు కలిపి. మొత్తం మనం పొద్దున ఒక ఆహారం, మధ్యాహ్నం ఒక ఆహారం, సాయంత్రం ఒక తీసుకుంటాం కదా, అదే విధంగా పండ్లు 100 గ్రామ్స్ ఉండేలాగా. అంటే సీజనల్ వెరైటీ, ఏ సీజన్ తగ్గట్టు అప్పుడు
1: కాలానుగుణంగా దొరికే
0: పండ్లన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి, అవి ఒక 100 గ్రామ్స్ ఉండేలాగా. అదే విధంగా నట్స్ అండ్ సీడ్స్, ఇప్పుడు మనం వేరుశనగ చట్నీ అవన్నీ చేసుకుంటాం కదా, అవి కూడా ఎక్కువ పాలలో కాకుండా ఒక రోజంతకి కలిపి 35 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం వేరుశనగ చట్నీ చేసుకుంటాము, పోహాను దాంట్లో చేసుకున్నప్పుడు క్యాష్యూ అలాంటివన్నీ వేసుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం, అవన్నీ ఎక్కువ ఎక్కువ కాకుండా 35 గ్రామ్స్ మొత్తం అన్ని కలిపి అంత ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా మనం మిల్క్, పాలు, పాల ఉత్పత్తులు కూడా మంచివి అనేసి ఒక్కొక్కరు పెద్ద పెద్ద గ్లాస్ తాగుతూ ఉంటాం. సో ప్రతిరోజులో ఒక 300 ml పాల ఉత్పత్తులు అయితే చాలు, అది పెరుగు రూపంలో అయినా పాల ఏదైనా. సో మనం మిల్క్ అవైతే 300 ml వరకు, అంటే ఇప్పుడు మనం మజ్జిగ అనేది పలుచగా తాగుతాం, డైరెక్ట్ కర్డ్ అనుకో, ఒక 100 ml చాలు, ఇంకా 200 ml మిల్క్ తీసుకుంటాం. ఈ విధంగా మన తీసుకునే ప్లేట్ అనేది డివైడ్ చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఇందులో ఏది ఎక్కువ కనిపిస్తుందండి, ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్సే హాఫ్ ఆఫ్ ది ప్లేట్,
1: 100 గ్రామ్స్
0: ఫ్రూట్స్, పక్కన మనకి పాల ఉత్పత్తులు 300 ml, మెయిన్ పోర్షన్ అనేది అదే ఉంది. ఇంకా కొవ్వులు దానిలోకి వస్తే ఒక ఎగ్ తీసుకోవచ్చు, అవి ఒక 27 గ్రామ్స్ ఉండేలాగా. అంటే ఇవైతే గుడ్ ఫ్యాట్స్, ఇవి తీసుకున్నప్పుడు మరి మనం ఈ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఇది నార్మల్గా జనరల్గా వెజిటేరియన్ డైట్ ప్రకారము ఈ విధంగా ఉంటుంది. మెయిన్గా మన ప్లేట్లో ఎక్కువ ఉండాల్సింది ఆకుకూరలు, పండ్లు. ఇదే ఈ విధంగా ఆహారం తీసుకుంటూనే మరి మన జీవన శైలిలో ప్రతిరోజు వ్యాయామం అనేది కూడా ఒక భాగమై ఉండాలి. ఈ వ్యాయామం
1: ఎంతసేపు, మామూలుగా ఒక మనిషి ఎంతసేపు నడిస్తే బాగుంటుందండి?
0: 20 నుంచి 25 నిమిషాలు, 30 నిమిషాల వరకు ఇఫ్ వాళ్ళు నడవగలిగితే. 10,000 స్టెప్స్ అని కూడా ఇప్పుడు వింటూ ఉన్నాం కదండి, అది కూడా మంచిదే. 30 నిమిషాల వరకు వాకింగ్ చేయడము, అలాంటివి యోగా చేయడము, అవి కూడా అన్ని వయసుల వారు కూడా ఇది మన లైఫ్లో ఒక పార్ట్ లాగా చేసుకుంటే
1: ఆరోగ్యవంతంగా
0: ఉంటుంది. పోషకాహారమే కాదు ఫిజికల్ యాక్టివిటీ రెండూ ఉంటేనే మన ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. మనం రోజులో తీసుకునే ఆహార సమూహాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి.

0: ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మన బాడీకి 0.8 grams పర్ కేజీ బాడీ వెయిట్. ఇప్పుడు సపోజ్ 60 కేజెస్ ఉన్నాం మనం వెయిట్, మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే 60 కేజెస్ × 0.8 grams, సో పర్ డే మనకు 48 grams ఆఫ్ ప్రోటీన్ చాలు. అంటే 48 grams అంటే దాన్ని బట్టి మనము ఎంత ప్రోటీన్ ఉన్నవి తీసుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. అదేవిధంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా చెప్పాం కదా, అవి కూడా మన బాడీకి ప్రతిరోజు తీసుకోవాలన్నమాట. ఇవన్నీ మన బాడీలో స్టోర్ ఉండవు. అదేవిధంగా ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా, అంటే పీచు పదార్థాలు, ఫ్రూట్స్ అవన్నీ అందులో, అన్ని దానిలో కూడా ఫైబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం జ్యూసెస్ అలాంటివి తాగుతూ ఉంటారు, దానివల్ల ఎందుకు జ్యూసెస్ తాగకూడదు అంటే ఈ పీచు పదార్థం అనేది
1: కోల్పోతుంది,
0: అందుకనేసి డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్తా ఉంటాం. అదేవిధంగా మంచినీరు కూడా ఎప్పుడు 3-4 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. మన బాడీ అంతా ఉండేది నీటితోనే నిర్మితమై ఉంటుంది,
1: శాతం ఎక్కువ ఉంటుంది.
0: అవునండి, అందుకనే నీరుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, 3-4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలి.
1: సాయిపల్లవి గారు, ఈ సమతుల ఆహారం అంటే ఏంటి, అలాగే ఏ ఏ వయసు వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనానికి ఎలాంటి ఆహార అలవాట్లు పాటించాలో చాలా సవివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల ఆహారం పోషక ఆహార నిపుణురాలు బి సాయి పల్లవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమ నిర్వహణ శృతి ప్రియాంక.

మీరింతవరకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: bodies at 355, including unidentified human remains, followed by Navalparasi East with 218 and Navalparasi West with 212. Prime Minister Balendu Shah said the disaster's link to climate change must be strongly raised with the international community, as symbolic funerals were held by families of locals still missing. Meanwhile, joint rescue teams led by the Nepal Army continued their search, and an Indian tunnel rescue team has established a base in Siabrubesi to speed up treacherous operations at the Chilime powerhouse alongside the Nepali teams. On to sports. In women's cricket, India stormed into the semi-final of 2020 Asia Cup, defeating Hong Kong by 137 runs in their second Group A match in Dubai last night. Chasing 194 for victory, Hong Kong were bundled out for just 56 runs in 16.2 overs. Smriti Mandhana shattered multiple world records with a breathtaking 124 off 64 balls, smashing 14 fours and 7 sixes. Mandhana surpassed Mithali Raj to become the leading run scorer in women's international cricket. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. All the dailies have covered the Indian-Belgium ties getting a boost despite the challenging international environment. The Pioneerites in New Delhi and Brussels seek to convert strong economic links into a broader partnership built on trust. 100% chance of El Nino lasting till February 2027 and intensifying into a very strong event in the coming months, raising the risk of floods, drought and extreme heat across large parts of the world, according to World Meteorological Organization reports in the Sun Times. The Indian Express cites the decision of the Apex Court on bar councils have no disciplinary power over law students. And finally, the Times of India mentions the passing away of Gloria Steinem, the US activist and feminist, having a great influence on India on her during her trip to the country. The paper adds Steinem even featured in sari ads as a way of supplementing her income in India. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. ISRO successfully launches its Earth Observation Satellite EOS-05 onboard GSLV-F17 rocket from Sriharikota in Andhra Pradesh. Government forms 31-member Joint Parliamentary Committee to examine Foreign Contribution Regulation Amendment Bill 2026. Supreme Court of India to host BRICS Chief Justices Forum in New Delhi beginning today. India sends two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, being celebrated across the country today. And in women's cricket, India storm into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: मंत्री पर्यटन संजीवनी प्रोजेक्ट प्रारंभम घनंगा अंतर्जातीय आदिवासी दिनोत्सव वेडुकलु గంజాయికి కి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరు సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగల బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ

0: ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, డుంబ్రిగూడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెగులు తీవ్రతను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో బ్రోకర్ ట్రాప్స్, ల్యూర్స్, బ్యువేరియా, బాసియానా వంటి జీవ నియంత్రణ పద్దతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు నిరంతర సాంకేతిక అవగాహన కల్పించి కాఫీ పంటను రక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కలెక్టర్ ఆదేశించారు. మీరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిగీతాల కార్యక్రమం. ముందుగా పాండురంగ మహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. శిష్టరక్షణ దుష్ట శిక్షణ కోసమే ప్రతి యుగంలో తాను అవతారం దాల్చుతానని ఆ పరమాత్మ తెలిపినట్లు భగవద్గీతలో శ్రీకృష్ణుడు 8వ అవతారం, శ్రీ మహావిష్ణువు అవతారాలలో 8వ అవతారం. మరి ఇప్పుడు విందాం కార్యక్రమంలో పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట అన్నమాచార్య కీర్తన.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: గోకులంలో శ్రీకృష్ణుడు, పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, బకాసురుడు, దేనుకాసురుడు, ప్రలంబాసురుడు, కేసి, వ్యోమాసురుడు అనే రాక్షసులను సంహరించారు. మరిప్పుడు విందాం. మేఘ సందేశం చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట.

మేఘ సందేశం చిత్రం కోసం కేజేఎస్ దాస్, పి సుశీల పాడిన పాట విన్నారు. జయదేవుని అష్టపది, సంగీతం రమేష్ నాయుడు. శ్రోతలకు మరొకసారి గోకులాష్టమి పండుగ శుభాకాంక్షలు. ఆకాశవాణి శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శభాష్ ఆంధ్ర శీర్షికన చారిత్రాత్మక ప్రదేశం అమరావతి. రూపకం రచన శ్రీ ఎం రామకృష్ణ, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి.

0: थान मोटी मला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: नडुवल तामरा
1: सही बोल
0: बुरद पुल्ला
1: सही बोल
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: శాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
5: ఈనాటి కార్యక్రమంలో చారిత్రాత్మక ప్రదేశం అమరావతి.

పుకం వింటారు. రచన శ్రీ ఎం రామకృష్ణ, వ్యాఖ్యానం పి ఉదయలక్ష్మి, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

0: మన చరిత్ర ఎంతో గొప్పది, మన సంస్కృతి మరీ గొప్పది. ఆ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు విన్నప్పుడు, వాటిని అధ్యయనం చేసినప్పుడు మధురమైన ఒక అనుభూతికి లోనవుతాం. అలాంటి చరిత్ర, సంస్కృతి కలిగిన ప్రాంతం ఆంధ్రదేశంలోనే అమరావతిది. అమరావతిని దర్శించినప్పుడు, అమరేశ్వర ఆలయాన్ని తిలకించినప్పుడు, అక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో భద్రపరిచిన వస్తు సమాహారాన్ని సందర్శించినప్పుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది. కృష్ణమ్మ సాక్షిగా బౌద్ధులు తిరిగిన ఆ ప్రాంతం, అక్కడి చైత్య ప్రాశస్త్యం, ప్రాకారాలు, ద్వారాలు, వేదికలు ఆనాటి వైభవానికి ప్రతీకలుగా కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఈనాటి సభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో అమరావతిని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
1: ఆంధ్ర శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. కాలాంతరంలో అది ధరణికోటగా పేరుగాంచింది. అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్నది ధరణికోట. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానికి ప్రముఖ స్థానం ఉన్నది. శాతవాహనుల కాలంలో ఇక్కడ బౌద్ధమతం పరిడవిల్లింది. బుద్ధుని జీవితకాలం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్ది వరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు హిందూమతంతో పాటు బౌద్ధమతాన్ని కూడా ఆచరించారు. ఇక్కడున్న చారిత్రక స్థలం మహాచైత్యం. దీన్ని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ పర్యవేక్షిస్తూ ఒక సంగ్రహాలయాన్ని కూడా నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోక్షాన్ని సాధించడానికి బుద్ధుని అష్టాంగ మార్గం ప్రతీకగా ఈ విగ్రహం 8 స్తంభాలపై భారీ కమలం ఆకారంలో పునాదిపై నిర్మించబడింది. ఈ ప్రాంతం 4 విభాగాలను కలిగి ఉంది. ఇవి 4 ఉదాత్త సత్యాలకు ప్రతీకలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బౌద్ధ సిద్ధాంతాల నేపథ్యంలో నిర్మించిన ఈ ప్రాంతాన్ని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలోనూ, గుంటూరు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిని చేరాలంటే

వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ గుంటూరుకు రైళ్లు, బస్సులు, కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మికంగా సుప్రసిద్ధమైన ప్రదేశమిది.

ధరణికోట పరిసరాల్లో చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం క్రీస్తుశకం 3వ శతాబ్దాల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది బౌద్ధం క్షీణతతో మరుగున పడిన అమరావతి స్తూపం 1797 మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీపాల దిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను తవ్వి వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారానాథుని వ్రాతల ప్రకారం గౌతమ బుద్ధుడు ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు. ఈ కారణం వల్లే బుద్ధుని మరణానంతరం అమరావతిలో గొప్ప స్తూప నిర్మాణం, బుద్ధ విగ్రహం మలచడంలో గొప్ప శిల్పకళ చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ధ్యాన బుద్ధ విగ్రహాన్ని దర్శించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పదు. 38 మీటర్ల ఎత్తులో, అంటే 125 అడుగుల భారీ విగ్రహ నిర్మాణం జరిగిందిక్కడ.

బుద్ధుడిపై పూర్తి దృష్టి మరల్చేలా చుట్టుపక్కల బుద్ధుడికి సంబంధించిన శిల్పాలు కథారీతిలో మనకు దర్శనమిస్తాయి. బుద్ధుని జననం, బుద్ధుడి నగర పర్యటనం, అక్కడ బుద్ధుడు చూసిన జనుల కష్టాలు, వారి బాధలు, జీవితంపై విరక్తి చెందిన బుద్ధుడి మనోవేదన, బుద్ధుడి సాంసారిక నిష్క్రమణం, ఇలాంటి ప్రముఖ ఘట్టాలన్నీ శిల్పకళారీతుల్లో అద్భుత చెక్కడాల్లో మనకి కనిపిస్తాయి. ఇక్కడి శిల్పాలు ప్రాణం పోసుకుని సజీవంగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఒకపక్క ఆహ్లాదకరమైన వాతావరణం, మరోపక్క నిర్మలంగా ప్రవహించే కృష్ణా తరంగాలు, చల్లని పిల్లవాయువులు, ఇంకో పక్క ఆనందకరమైన బుద్ధ ప్రాంగణం. ఎటువైపు చూసినా అద్వితీయ శిల్ప సంపద, బౌద్ధ కథా చరితామృతం, ఇటువంటివి చూడాలని కోరుకునే యాత్రికులు, పర్యాటకులు మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి దైవ సందర్శనంతో పాటు ఈ ధ్యానబుద్ధుణ్ణి దర్శించి ఆనందాన్ని అనుభవిస్తారు. ధ్యానబుద్ధ విగ్రహానికి చుట్టూ 8 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై శిల్పాలు, ఏనుగు బొమ్మలు, స్త్రీ పురుష శిల్పాకృతులు కన్నుల విందు చేస్తాయి. చక్రం పట్టిన పురుషులు, ఛత్రం పట్టిన స్త్రీలు, స్త్రీ పురుష శృంగార భంగిమలు పలురీతుల్లో మనకు కనిపిస్తాయి.

0: ఆనాటి బౌద్ధ సంప్రదాయాన్ని అనుసరించి చెక్కిన శిల్పరీతులు మనకు అప్పటి సంస్కృతి సంప్రదాయాన్ని చెప్పకనే చెబుతాయి. శిల్పదశలను పరిశీలిస్తే వీటి రీతుల్లో వివిధ సంప్రదాయాలు మనకు గోచరిస్తాయి. సాయం సంధ్య చీకట్లలో రంగురంగుల దీపకాంతులతో ఈ ప్రాంతం మరింత శోభాయమానంగా మనకు కనిపిస్తుంది. విద్యుత్ దీపాల కాంతులు మెరిసిపోతూ మరింత ఆకర్షణీయంగా బుద్ధుని విగ్రహం, శిల్పశోభ ఉజ్వలంగా దర్శనమిస్తాయి. శిల్పకళా వైభవంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైనది.
1: చరిత్ర పరిశోధన కోసం పురాతన ప్రదేశాలలో నాటి సంస్కృతికి చెందిన కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, నాణ్యాలు, పాత్రలు, చిహ్నాలు మొదలైనవి పురావస్తు శాఖలు భద్రపరిచి భావితరాల ప్రయోజనాలకు ఉపకరించేలా చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సమీపంలోని ఒకప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం తరువాతి కాలంలో అది ధరణికోటగా మారింది. అంతేకాదు, బౌద్ధ వాంగ్మయంలో విశిష్ట స్థానాన్ని పొందిన ప్రాంతమిది. ఇక్కడి తవ్వకాలలో లభించిన వస్తువులన్నీ పురావస్తు ప్రదర్శనశాలల్లో నిక్షిప్తం చేసి ప్రజా సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమంలో మనం అమరావతిలోని పురావస్తు ప్రదర్శనశాలను దర్శించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
0: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ అనగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో రాష్ట్ర పురాతత్వ శాఖ నిర్వహణలో కొనసాగుతోంది ఈ మ్యూజియం.

ధర్మచక్రం, మహాస్తూపం నమూనా, చిత్రాలంకృత పట్టికలు, వీరుల ప్రతిమలు,

రాతి మీద చెక్కిన శిల్పాలు, రాతలు, ఆయక స్తంభాలు లాంటి దర్శనీయ వస్తువులు, శిల్పాలు కనిపిస్తాయి. మరుగున పడిన చైత్య ప్రాశస్యం తిరిగి 18వ శతాబ్దంలో వెలుగు చూసింది. దీపాల దిన్నెగా పిలిచిన పెద్ద దిబ్బను తవ్వి 1797లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చారు కల్నల్ కోలిన్ మెకంజీ. అమరావతిలో గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తం పొందుపరిచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్థూపం. ఇది పర్యాటక ఆకర్షణ. 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల మహాచైత్యం శిథిలమై కూలి దిబ్బలా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాల్లో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు, ఇతర వస్తువులు దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాల్లో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, బ్రిటిష్ మ్యూజియం, లండన్లో భద్రపరిచారు. 1962-65 మధ్య జరిపిన తవ్వకాల్లో 5 కాలాలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. అద్భుతమైన చిత్రకళతో అలరార్ స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధ చిహ్నాలు చెక్కి ఉన్నాయి.

బ్రాహ్మీ లిపిలో శాసనాలు మనకు కనిపిస్తాయి. కళా వైదుష్యానికి సంబంధించిన ఇవి భారతదేశంలోని అత్యంత విశిష్టమైన కట్టడాలు అని పొగిడారు బ్రిటిష్ పురాతత్వ పరిశోధకులు ఫెర్గుసన్. ఎన్నో ఆకర్షణలు కల ప్రదేశమిది. చారిత్రకులనే కాక పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. పద్మాలంకృత సూబీ ఫలకం

పద్మాలంకృత పూర్ణకుంభం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిపై భక్తులు బుద్ధ చిహ్నాలను ఆరాధిస్తున్నట్లు శిల్పాలున్నాయి.

ఈ శిల్పాలు జాతిరాయి, దంతపు, మట్టి ఇంకా లాపిస్ లజూలి అనగా నీలిపూసలతో అలంకరింపబడి ఉన్నాయి. పురావస్తు సామగ్రిలో లోహ దంత గాజు కంకణాలు, దంతపు బలపాలు, కొడవళ్లు, బాణపు మనలు, నూతన శిలాయుగపు నునుపు రాతి గొడ్డళ్లు ప్రముఖంగా కనిపిస్తాయి.

ఆ కాలంలో నాగారాధనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు శిల్పాలు తెలియజేస్తున్నాయి. ఎక్కువగా నాగిని ప్రతిమల రూపురేఖలతో తమదైన ప్రత్యేక గుర్తింపు పొందింది ఆనాటి శిల్పకళ. వేదికపైన 435 అడుగుల చుట్టుకొలత, 142 అడుగుల వ్యాసం, 20 మీటర్ల ఎత్తు ఉన్న అండము కనిపిస్తుంది. చైత్యానికి ప్రదక్షిణం చేసేటప్పుడు కనిపించే బౌద్ధ ధర్మ చిహ్నాలు అండం దిగువ నుంచి ఆరంభమవుతాయి. ఇంకా వీటిపైనే దంపతుల పాదములు, గజముఖ మీనం వంటి వాటిని మనం చూడవచ్చు. రాహులుడు బుద్ధుని దర్శించడం,

పూర్ణకుంభం నమూనా, బుద్ధుని దారుభరణలు చూడవచ్చు. ఇరువైపులా మలచిన పద్మాలంకృత ఫలకాలు, శోభను సంతరించుకున్న చక్రాలు,

రాతి స్తంభంపై గంటాకార శీర్షం, రెక్కల గుర్రాలు మనం చూడవచ్చు. బోధి సత్వారాధన, బుద్ధుని విగ్రహాలు, పక్కనే కపిన మహారాజు దీక్ష తీసుకునే చిత్రాలు, మిథునములు, బౌద్ధుల ఆవాస చిత్రాలు మనకి కనిపిస్తాయి. రాతిదూలాలు ప్రాకారంపై అంబులుగా ఏర్పడి తలపాగాల కనిపించడాన్ని ఉష్ణేశము అంటారు. ఉష్ణేశం వెలుపలి వైపున పూలదండలను మోస్తున్నట్లు చెక్కారు.

వేదికకు పొడుచుకు వచ్చినట్లుగా నాలుగు అడుగులపైన అంటే ద్వారాలకు ఎదురుగా ఐదేసి పూజనీయమైన ఆయక స్తంభాలు కనిపిస్తాయి. వీటినే ఆయక కంభములు అంటారు. అంటే మొత్తం 20 స్తంభాలున్నాయి.

0: ప్రతిష్టాత్మకమైన ధాన్యకటక మహాదశ ఉజ్వలంగా కొనసాగి క్షీణదశకు చేరింది. దక్షిణావధంలో బౌద్ధము క్రమంగా క్షీణించిపోయింది. ఉత్కృష్టమైన శిల్ప కళలకు చిరునామా అయిన ధాన్యకటకం శిథిలమైన భూమిలో కలిసిపోయింది. ఆంధ్రుల పూర్వ వైభవంగా నిలిచిన అమరావతిలోని కట్టడాలు, శాసనాలు, శిల్పాలు చరిత్రలో సాక్షీభూతంగా నిలిచి ఆ వారసత్వ సంపదను మిగుల్చుకొని గతకాలపు వైభవాన్ని నేటి తరాలకు అందించేలా భద్రపరిచి అలనాటి ఆ శోభను మనమదిలో పదిలపరుచుకునేలా పురావస్తు శాఖలు సేవలందిస్తున్నారు. చరిత్ర పరిశోధకులకు, యాత్రికులకు కనువిందు చేసే ఆ సంపదను ముందు తరాలకు అందించే బాధ్యత మనదే.
1: మీరింతవరకు శభాషాంధ్ర శీర్షికన చారిత్రాత్మక ప్రదేశం అమరావతి రూపకం విన్నారు. రచన శ్రీ ఎం రామకృష్ణ, వ్యాఖ్యానం పి ఉదయలక్ష్మి, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోసం బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి వ్రాస్తున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి. వీరందరి కోసం ఘరానా మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇప్పుడు విందాం.

0: మొటిమలా
1: సైబో,
0: గజ్జా బొబ్బలా
1: సైబో,
0: నడుగుల తామరా
1: సైబో,
0: బురద పుల్లా
1: సైబో.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: నమ్మక ద్రోహులు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహనుద్దీన్ యూసుఫుద్దీన్, కడవకల మధుసూదన్ రెడ్డి, ముత్యాల్ బాబు, సదా

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది.

0: వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి. ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఇంద్రధనస్సు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆత్రేయ సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఈ ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరందరి కోసం. తల్లిదండ్రులు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

మురళీకృష్ణ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, తాడిపత్రి ఏటిగడ్డ ఆంజనేయస్వామి గుడి వీధి నుండి ఓంకార ఆచారి సనత్ రంగనాయకులు, ప్రవీణ్, రమాదేవి, సుబ్బలక్ష్మమ్మ, శిరీష, మాధవి, పద్మ, శైలజ, నిషిత, సాయి వీరందరి కోసం మురళీకృష్ణ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటకోత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై సమీక్షించారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్దికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని

ఆయనకు అందజేశారు. రాష్ట రాజధానిలోని శేఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణానికి సంబంధించి 759 కోట్ల రూపాయల అంచనాలను రాష్ట మంత్రివర్గం ఆమోదించింది. ఒకే ప్రాంగణంలో రాష్ట పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవనాలు నిర్మాణం కానున్నాయి. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, మార్కెట్ ఎగుమతి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా రూపకల్పన చేసిన ఏపీ పౌల్టీ డెవలప్మెంట్ పాలసీ 2026-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి కొలసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు గోదావరి నది ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక ప్రాంతాల ప్రాధాన్యం, చారిత్రక ఘాట్ల విశిష్టత తెలిపేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 4519 ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్రీడా విభాగాల సీట్లను మినహాయించి మిగిలిన 4322 సీట్లు భర్తీ అయినట్లు ఆరోగ్య వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సాయి సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: పది గంటల 5:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో అందరికీ కూడా పేరు పేరున స్పెషల్ గా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ నమస్కారం అండి అంటూ శ్రీకాకుళం నుంచి కేవీ రమణమూర్తి గారు మెసేజ్ చేశారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సౌజన్య గారు మంగళగిరి నుంచి, హ్యాపీ కృష్ణాష్టమి మీకు కూడా అండి, థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం తల్లి. జయస్వి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మిత్రులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం. రాధమ్మ హృదయ రాగమై సత్యభామ నుదుట సౌభాగ్యమై యశోదమ్మ ఒడిలో ముద్దుల బాలుడై ప్రేమకు చిరునామాగా నిలిచినటువంటి నీలమేఘ శ్యాముడు వెన్నెముద్దలోని ఆంతర్యంలో లోకాన్నే మురిపించిన చిలిపి నందనుడు వనమాలి వేషమున మురళి మీటగా గోకుల వీధుల్ని మధురగానంతో మైమరిపించను అర్జునుడికి రథసారథిగా నిలిచి గీతామృతం పంచిన జగద్గురువు అతడు. సంపదల కన్నా కుచేలుని స్నేహానికి విలువనిచ్చినటువంటి ఆ స్నేహశీలి నేడు మన ఇంటి గడప ముందు పడే చిన్ని చిన్ని పాదముద్రలు బాలకృష్ణుడు మన ఇంట్లోకి అడుగెట్టేటువంటి శుభ సంకేతాలు. ఆ నందనందనుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సదా అందరిపై ఉండాలని, అండ్ ప్రతి హృదయం గోకులమై ప్రతి ఇల్లు ఆనందాల ఉయ్యలై జీవితం కృష్ణనామ ముర

మరలిగా మ్రోగాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ వేలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణా బాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మాటల్ని మాతో పంచుకున్నందుకు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పులరాజు గారు హాయ్ జయస్వి ఎలా ఉన్నారు మీ బ్రాంచ్.

స్వచ్ఛమైన నెయ్యి పుడుతుందో మనిషి జీవితం కూడా అంతే. కష్టాల వేడిలోనే వ్యక్తిత్వం పరిపక్వమై మనసు ఎదుగుదల. అండ్ గోవర్ధనగిరి ఎత్తింది చెయ్యి మాత్రమే కాదు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే తత్వం కూడా. వీచే గాలి చెప్పే పాఠం ఒకటే, ఆగిపోకు, దారిని మార్చుకుంటూ ముందుకి సాగు. మురళి స్వరాల మాధుర్యం చెప్తున్నది మాటల్లో మాధుర్యం ఉంటే మనుషులు దగ్గరవుతారని. కృష్ణయ్య నెమలి పింఛన్ చెప్తుంది ఎత్తుకు ఎదిగిన వినయం తలపై ఉండాలని, అహంకారం అలంకారం కాకూడదని. అండ్ ఇవే కృష్ణుడు చూపిన జీవన మార్గాలు, ఇవే మనిషిని మంచిగా మనిషిగా నిలిపేటువంటి కృష్ణ తత్వాలు అంటూ పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

భారతి ఎఫ్ఎం 101.3. సువల్ మరి హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 10:16 అయిపోయింది. మరి ఈనాటి హరివిల్లులో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ సమ్ సిద్ధంగా ఉంచేశాను. మరి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే 8662488814 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తుండండి. అండ్ ఈనాటి హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ నాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? ప్రపంచ నాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488814 అనే నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తుండండి బాస్. అండ్ కమింగ్ బ్యాక్, సర్వే జన సుఖనో భవంతు, సమస్త లోక సుఖనో భవంతు. జయస్వి గారికి శుభోదయం. స్థిత ప్రజ్ఞత, కర్తవ్య నిష్ట, ధర్మ పరిరక్షణ ఇవన్నీ కూడా ఆచరణతో పాటించి బోధించినటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి మెసేజ్ చేశారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నిజ ఎం నరేష్, మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రోజా శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజా అండ్ సక్కుబాయ్, నేను బాగున్నానండి. జయస్వి గారు అమ్మవారికి శ్రీకృష్ణ జన్మ పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇక్కడ అమ్మవారి ప్రస్తావన ఎందుకు వచ్చింది? దసరాని ముందుగానే తెచ్చేశారా? సునీల్ కర్ణు

తల లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి అన్నమయ్య జిల్లా. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి మెసేజ్ పంపించారు సౌజన్య గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. మీకు మన వాళ్లందరికీ కూడా హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి. ప్రియ సఖీ జయస్వి మేడం బాగున్నారా? ఈ మధ్య మిమ్మల్ని బాగా మిస్ అయిపోయామండి. మార్నింగ్ నుంచి అద్భుతమైన కృష్ణ గానామృతాన్ని మీ సుమధురమైన గానంతో వింటూ ఉంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. తమరి రాక మాకెంతో సంతోషం. సుమండి అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కాహని. సువెల్ అంబికా భవానీపురం నుంచి మెసేజ్ చేశారు, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నందనందనుడి యొక్క టాపిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ లాట్ అండి. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం. మీకు కూడా సార్ విజయవాడ వెరీ కృష్ణాష్టమిని కూడా జోరుగా హుషారుగా గురించి శ్రోతలు చాలా బాగా చెప్పారు. పాటలు పాడుతూ మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు శుభ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందిస్తున్నారు. అలాగే కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా. అందరికీ శుభాకాంక్షలు తెలియచేయండి కృష్ణాష్టమి సందర్భంగా అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి నీలేంద్ర హరిణి గారు, తిమ్మరాజు రాయగుండం నుంచి అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్ అండ్ హాయ్ హ్యాపీ కృష్ణాష్టమి అంటూ రవికృష్ణ గారు రౌతులపాడు నుంచి, రౌతులపూడి నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శుభోదయం జయస్వి గారు, మిత్రులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ తత్వాన్ని, కృష్ణుడి గొప్పతనాన్ని మీ మాధురమైనటువంటి గొంతుతో మరింత బాగా వినిపించినందుకు ఉదయం నుంచి బృందావన శోభలో గోకులంలో విహరింపజేసిన మిమ్మల్ని మమ్మల్ని ధన్యులని చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు, దుర్గారావు గారు గుడ్ మార్నింగ్, మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది బాస్. లేకపోతే రంగనాయకమ్మ లాంటి వాళ్ల రచనలు చదివేటువంటి నాకు నచ్చడమేంటి? అయ్యో, నాది కాదండి మాయ, కృష్ణుడు చేసినటువంటి మాయ. సో రేడియో మిత్రులకి శుభదినం, మిత్రులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సరైన సమాధానం అందిస్తూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం నుంచి పంపించారు. సో ప్రపంచ నాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్స్ తెలిస్తే 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ బ్యాక్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్.

BFM 101.3. స్వరాభిషేకం మొమ్మి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పుక్కిట 14 భువన భాండాగారములు దాచి భూమి అగ్ని జలము వాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారము అనే వేద సారముల నొప్పి శిరస్సున పించన్ నుదుటిన కస్తూరి తిలకం నాసికాగ్రాన నవ మౌక్తికం వక్షస్థలాన కౌస్తుభం వేణువే కరకంకణం కంఠాన ముక్తావళి నలరించి సర్వాంగ సుందర భరితంగా గోపికా స్త్రీల పరివారంతో విజయమే విహారమై గోకుల విహారి ముదావహ మురారి అలంకార ధారణలో ఉన్నటువంటి ఆంతర్య తత్వం విశ్వంతో మమేకమైన ఈ లీలలు లోకంతో విడదీయరాని అవిభక్తంగా ఈనాటి వైష్ణవ చిత్తంలోని ఉపోద్ఘాతం సచ్చిత్తంగా భక్తి నిండిన ఆయస భుక్తంగా వినిపించిన జయశ్రీ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నారు.

0: చేసుకుంటూ చనబండ నుంచి ధర్మరాజుల వాసుగారు. ఆ ప్రాసకి, మీరు రాసినటువంటి తీరుకి నా నమస్సులండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా బాస్, ఎప్పుడు ప్రపంచ నాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు, ఏ తేదీన అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, అండ్ అలాగే మిత్తిబాయ్ రైట్ ఆన్సర్ పంపించారు కృష్ణాష్టమి శుభాకాంక్షలతో. శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానం రమా గారు ఫ్రం కంకిపాడ్ నుంచి, రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అంబికా గారు భవానీపురం నుంచి, నరసింహారెడ్డి గారు, కనకారావు గారు పెడని నుంచి, సో కనకారావు గారు రాంగ్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు అండ్ అంబికా గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడని నుంచి సరైన సమాధానం కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో, భార్గవి గారు విజయవాడ నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శుభోదయం జయస్వి, మీకు ఆకాశవాణి శ్రోతలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీ రామకృష్ణ ఖమ్మం నుంచి పంపించారు. అద్దంగి నుంచి హరిగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం. విజయవాడ నుంచి విజయవాడ అని టైప్ చేశారేంటి సార్, బట్ ఎనీవేస్, విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు అండ్ అలాగే మహేష్ గారు ఫ్రం మంగళగిరి నుంచి. అండ్ నందు ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో మనకి తాళ్ల విశ్వనాథరావు గారు బ్రహ్మాపురం పెడన, హాయ్ జయస్వి గారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు. ధన్యవాదాలు సార్ మీకు కూడా. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ధన్యవాదాలు మేడం అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మనకి రాంగ్ ఆన్సర్ అండి, మే మంత్ కాదు. అండ్ జయస్వి గారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా అండి. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి, రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, శుభోదయం జయస్వి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి వివిధ భారతీ కార్యక్రమాలు.

ఐ ఈ దినోత్సవాన్ని ప్రకటించిందనమాట. సో మార్చ్ 27th ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ చెప్పేశాను, మళ్ళీ మీరు ఇప్పుడు ఆన్సర్స్ పంపించకండి. ఆల్రెడీ ఆన్సర్ రివీల్ అయిపోయింది బాస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, శ్రీకృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేమిటి? శ్రీకృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేమిటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని గెస్ చేస్తూ 8662488144 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే ఈ పూట ఇలాంటి కృష్ణుడి పాటలు వినిపించి మమ్మల్ని తరింపజేసిన మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆనందించ ప్రార్థన. సో నేనైతే ఖచ్చితంగా ప్లే చేశానని, ఇంకా చాలా మంది కృష్ణాష్టమి సందర్భంగా బోల్డ్ సర్ప్రైజులు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. నా తర్వాత ఆర్జే కూడా ఇంతకన్నా గొప్పగా మీ అందరినీ అలరిస్తారు. సో స్టే ట్యూన్డ్, ఎంజాయ్. అనంతపూర్ నుంచి అక్తర్, అలాగే వలీ భాష, ఇమాం బి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ కమింగ్ బ్యాక్ టు మా లిటిల్ కృష్ణ అంటూ కోనకొండల రమణారావు గారు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. నమస్తే జయస్వి గారు, హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రం భక్తవత్సల నగర్ నెల్లూరు నుంచి. రాజశేఖర రాజు గారు ధన్యవాదాలు మీకు కూడా. సో కృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే గెస్ట్ చేసి నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్యమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే

0: పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజు సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు మీ తరపున తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతు. 10:38 అయిపోయింది క్లాక్ లో టైం. కృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేమిటి అని అడిగాను. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ బ్యాక్. మై గాడ్, నిజంగా మెసేజ్లు ఒక యమునా తీరంలాగా ఉంది. నాకు అంత ఆనందాన్ని అందించింది. అంతమంది ఆన్సర్స్ పంపించినందుకు ధన్యవాదాలండి. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మొత్తానికి నా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్స్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అలాగే రమా ఫ్రం కంకిపాడు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, వీరందరూ కూడా సరైన ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకట చలపతి గారు సరైన సమాధానం, నరసింహారెడ్డి గారు, మాధవరం నుంచి, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. బ్లూటూత్, అప్పట్లో కూడా బ్లూటూత్ ఉందా అండి? నాకు అస్సలు అర్థం కాలేదు. విజయలక్ష్మి గారు, మీరు ఏదైనా టైప్ చేయబోయి బ్లూటూత్ అని పంపించారా ఒకసారి చూడండి. శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధనుసు పేరేంటి అని అడిగాను. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి, అలాగే వాసు గారు సనుబడి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి సరైన సమాధానం అందించారు. అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ప్రొద్దుతూడ్ కాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డేరంగ పినాకం అంటూ పంపించారు, కాదు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో మనకి రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి, అండ్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ కోనకొండ్ల రమణారావు గారు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశం శ్యామల గారు సరైన ఆన్సర్. బీవీ నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు సరైన ఆన్సర్ అందించారు. అలాగే శ్రీనివాస్ గారు పోరంకి మీకందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో రైట్ ఆన్సర్ పంపించారు. మహదీక్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి. దట్స్ ఓకే, ఆన్సర్ ఎక్కడ, పేర్లు మాత్రం పంపిస్తే సరిపోదండి, ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. సరేనా, అంబికా భవానీపురం శ్రీకృష్ణుడి ధనస్సు పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జేస్పి గారు, హాయ్ అండి మీకు కూడా. కృష్ణా డిస్టిక్ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి సరైన సమాధానం. అండ్ ఐఎమ్ షరీఫ్ ఫ్రం అద్దంకి, హాయ్ షరీఫ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ మీకు కూడా. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. రామకృష్ణ, కృష్ణవేణి గారు భవానీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు, నమస్తే. కృష్ణుడి గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, అదే ఆయన మహత్యం. శ్వేతాలక్ష్మి నిష్కాహని హైదరాబాద్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు బంగారు తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి, ధన్యవాదాలు సార్ మీకు కూడా. హాయ్, దిస్ ఇస్ సుధాకర్ ఫ్రమ్ నెల్లూరు, యువర్ వాయిస్ ఇస్ లైక్ సింగర్ సునీత, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ శివధనుస్సు కాదు, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ కర్నూతల అండ్ మధుసూదన్ రెడ్డి ఫ్రం పాపినేనిపాలెం నుంచి. వెల్, ఇంతకీ ఆ ధనుస్సు పేరేంటి? సారంగపాణి సారంగం ఆ ధనుస్సుని ధరించాడు కనుకే సారంగపాణి అయ్యాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం దాని పేరేంటి? మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అంటిల్ దెన్, సారంగపాణి జాతకం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సువల్ మరి 10:51 దాటి పరుగు తీస్తోంది. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తారు కదా. అండ్ మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో శ్రీకృష్ణుడి యొక్క రథం పేరేమిటి అని అడిగాను మహాభారత యుద్ధంలో. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ 2-in-1 ఆన్సర్స్ అనమాట. సో చూద్దాం ఏంటి ఆ 2-in-1 ఆన్సర్స్, దీని వెనక ఉన్న అసలైన ఆన్సర్ ఏంటో. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయశ్రీ గారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నరేషన్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ కమింగ్ బ్యాక్ టు మై ఆన్సర్స్. ఒక పాట పాడండి ప్లీజ్. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు నరసింహారెడ్డి గారు, సరైన సమాధానం అనంతపురం నుంచి టైలర్ రమేష్ బాబు గారు అండ్ వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. రమా గారు కంకిపాడు నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన కోసం ఆనంద్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ కమింగ్ బ్యాక్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడి రథం పేరు అంటూ కవిత జోష్ణవి, మోహిత్ రావి అండ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం అందించారు. మీ మూడో ప్రశ్నకి సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి వాసు గారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావులి గారు సరైన సమాధానం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అలాగే సరైన సమాధానంతో సుధాకర్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి పంపించారు. అద్దంకి నుంచి షరీఫ్ గారు రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం జయస్వి, మీకు ఆకాశవాణి శ్రోతలకి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి అన్నమాట. ఓకే రైట్ ఆన్సర్ తో అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ గారు, కర్నూతల్ సునీల్ గారు. శ్రీనివాస్ గారు పోరంకి నుంచి రథం పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి తల్లి, ఆర్జీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా. ధనలక్ష్మి డొంక రోడ్ గుంటూరు నుంచి. ఓకే తప్పకుండా అండి. మిత్రమా మీ ప్రశ్నకి మా సమాధానం. మా అందరి కోసం మీరు వచ్చి అలరించారు చూడండి, దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. ఏమిచ్చి మీలాంటి వాళ్ల రుణం తీర్చుకోవాలి. అయ్యో ఇక్కడ రుణానుబంధం అనేది ఇప్పుడే కాదు, కొన్ని 90 సంవత్సరాలుగా ఆకాశవాణితో శ్రోతలకు ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అండ్ నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి బ్యూటిఫుల్ డే రోజు మంచి విషయాలు చెప్పే అవకాశం నాకు దక్కినందుకు. సో థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బంగారు తల్లి అంటూ బండార్ త్రిమూర్తులు గుప్తా గారు సరైన సమాధానం పంపించారు. మనల్ని ఆవహించినటువంటి మాయ తెరలను తొలగించి మనలో జ్ఞానదీపాలు వెలిగించిన మహానుభావుడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటూ పంపించారు. ధన్యవాదాలండి. రైట్ ఆన్సర్ తో గోపి గారు మెసేజ్ చేశారు పుట్టపాక నుంచి, పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం. హాయ్ మ్యామ్ జయస్పి గారు, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అండ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు ఇంకా అందరికి కూడా. రాజు టైలర్స్ అనకాపల్లి, అనకాపల్లి జిల్లా పరవాడ గండివారి వీధి, రాజుదేవి, దివ్యశ్రీ ఇంకా కుశల్ థ్యాంక్ యూ. అండ్ పాలంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు, సరైన ఆన్సర్ అందించారు. వివిధ భారతి సిబ్బందికి శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందళ్లపల్లె గ్రామం నుంచి హరిబాబు మరియు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి సరైన సమాధానం. అండ్ నరేషన్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణ కృష్ణవేణి గారు భవానీపురం అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. హాయ్ శుభోదయం జయస్వి గారు, అండ్ ఈ రోజు జాయిన్ అయ్యాను అంటూ వెంకటరామరెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి. వెల్కమ్ వెల్కమ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ వివిధ భారతి అండి, సదా ఎప్పుడు ఇలానే మెసేజెస్ చేస్తూ వింటూ ఆనందించండి. లక్ష్మి ఫ్రం వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్ అండి, తప్పకుండా అంటూ మెసేజ్ చేశారు. సో ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. చాలా మంది రెండు రెండు ఆన్సర్లు పంపించారు, అంటే డబల్ ధమాకా అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఉపయోగించినటువంటి రథాన్ని కపిధ్వజం లేదా నంది ఘోషం అని పిలుస్తారన్నమాట. ఇది కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది. అండ్ దాంతోపాటుగా జైత్రము అనేటువంటి రథం కూడా ఉంది, అది కృష్ణుడి యొక్క సొంత రథం, దాని పేరు జైత్ర. సో ఇది అందుకని కపిధ్వజము అండ్ దాంతోపాటు నందిఘోషము, జైత్ర, ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్ గా కన్సిడర్ చేయబడుతున్నాయి. అండ్ 10:56 అయిపోయింది. హబ్బా, చూస్తూ ఉంటేనే టైం ఇంత ఫాస్ట్ గా అయిపోయింది ఏంటి బాస్. మరి నేను మీ అందరికి టాటాబాబా చెప్పే టైం వచ్చింది కదా. అసలే వెన్న దొంగ వెయిటింగ్, అక్కడ వెన్న దొంగతో పాటు వెన్న పాలకాయలు, ఇంకా చాలా స్పెషల్స్. మరి అవన్నీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఆరగించాలా. వెళ్తూ వెళ్తూ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో సదా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అందించినటువంటి గీతా సారంతో ధర్మబద్ధంగా మన జీవితాలని సాగిస్తూ విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జే జేస్వి సైనింగ్ ఆఫ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్వీ ఎఫ్ 17 మిషన్ విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆనందం

వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో 6 ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ F-17 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్టంలోని పట్టణ స్థానిక సంస్థల 2 సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫోటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించి గత నెల 12న 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫోటో ఓటరు జాబితాలను తాజాగా ప్రచురించిన 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 59 పట్టణ స్థానిక సంస్థల్లో 1971 వార్డులకు సంబంధించిన వివరాలను అనుబంధ జాబితాలో పొందుపరిచింది. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అడ్మినిస్టేటివ్ యూనిట్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది. దానిని వార్డుల పునర్విభజనకు అన్వయించలేమని పేర్కొంది. పండుగల సీజన్లో పెరుగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్లోని సుబేదార్ గంజ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా యశ్వంత్పూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిసెంబర్ 7 తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. 04135 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సుబేదార్ గంజ్ నుంచి, 04136 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం యశ్వంతపూర్ నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఈ రైళ్లకు శంకర్ఘర్, దబోరా, మణిక్పూర్, సత్నా, కాడ్ని, జబల్పూర్, నాగపూర్, బలార్షా, సిర్పూర్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక స్టేషన్లలో ఇరువైపులా హాల్ట్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 4519 ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్రీడా విభాగాల సీట్లను మినహాయించి మిగిలిన 4322 సీట్ల భర్తీ అయినట్లు ఆరోగ్య వర్సిటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. ముందుగా అందరికి హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో మార్నింగ్ నుంచి అలా హ్యాపీగా శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు వింటూ మన జయశ్రీ మాటలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు సినిమా కబుర్ల సమయం అయితే వచ్చేసింది. మరి నేను కూడా తర్వాత మీకు తెలిసాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కృష్ణాష్టమి గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు సినిమా కబుర్లు చెప్పుకుందాం, తర్వాత వివిధ వరకు కూడా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలతో అలా ఇవాళ మంచి సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మరి మూవీస్ గురించి మాట్లాడాలి అంటే మన తమిళ హీరో సూర్య గురించి మాట్లాడాలి. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కూడా బాగా సూపర్ హిట్ అయింది కదా. మరి ఆ తర్వాత ఇంకా తన త్వరలోనే 50 మూవీస్ అయితే తను కంప్లీట్ చేసుకోబోతున్నారు తన కెరియర్ లో. సో విశ్వనాథన్ సెన్ సక్సెస్ తో సూపర్ గా ఆయన మంచి ట్రెండింగ్ లో ఉన్నారు కదా ప్రెసెంట్. ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, ఇంకా కొత్తగా మన ముందుకు ఎలా ప్రెసెంట్ చేయబోతున్నారు, ఇది చాలా ఎగ్జైటింగ్ గా అయితే ఉంది జనాలందరికీ కూడా. సో ఇక తన 50th మూవీలో భాగంగా ఒక చిన్న న్యూస్ అయితే వచ్చేసిందండి. లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రోలెక్స్ మూవీ అయితే ఒకటి రాబోతుంది. అదే తన 50th మూవీ అని చెప్పేసి తెలుస్తోంది. మరి దీని మీద ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట, చూద్దాం. మరి తన కెరీర్ ఇలాగే సక్సెస్ఫుల్ గా సాగాలని మనం కూడా కోరుకుంటూ మరి సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నిన్ను చూడాలని ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. సో ఫన ఫస్ట్ ఫిలిం ఆఫ్ ఎన్టీఆర్, ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడండి? చాలా చిన్న ఏజ్, అసలు చూడడానికి చాలా చబ్బీగా ఉండే ఎన్టీఆర్, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడు? అందులోనూ డ్రాగన్ ఫిలిం లో అసలు ఇంకా ఆయన వేషధారణ చాలా చాలా డిఫరెంట్ గా, ఇది వరకు ఎప్పుడు మనం చూడని ఎన్టీఆర్ అయితే ఈ సినిమాలో చూడబోతున్నాం. చాలా ఫిజిక్ అయితే మెయింటైన్ చేస్తూ, అసలు ఇది వరకు అంతా మన ఎన్టీఆర్ ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు కూడా మనం. మొత్తానికి చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో ప్రెసెంట్ ఆయన ఒక ఏంటంటే ఒక గాయం కారణంగా కాస్త రెస్టింగ్ లో అయితే ఉన్నారు కదా, కానీ ఇక ఈ మంత్ త్వరలోనే అంటే ఇంకో 2 వీక్స్ లోనే ఖచ్చితంగా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ డ్రాగన్ ఫిలిం కి సంబంధించిన అప్డేట్ ఇంకొకటి ఏంటో తెలుసా? ఇందులో షాహిద్ కపూర్ అండ్ ఆలియా భట్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారంట. సో ఈ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకుని ముందుగా ప్రకటించేసిన నెక్స్ట్ ఇయర్ జూన్ 11th కల్లా కూడా ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి, మరి అందా కూడా అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ గా జరిగిపోయి మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. మరి మీ అందరి కోసం టెంపర్ మూవీ నుంచి ఒక టెంపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు.

భారతి ఎఫ్ఎం 101.3. సో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ బద్రీనాథ్ ఫిల్మ్ నుంచి వినేశాం కదా. 11:40 అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే ఇక సినిమా కబుర్లో మనమున్నాం. ప్రెసెంట్ అయితే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అలా సూపర్ హిట్ సినిమాలు తీసుకుంటూ మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా ఆయన కెరీర్ కూడా. ప్రెసెంట్ ఆయన లక్కీ భాస్కర్ 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శ్రీకాంత్ ఓదల మూవీతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత విశ్వంబర మూవీ రిలీజ్ అప్డేట్స్ కూడా కొంచెం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, సో దీని గురించి మనం ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే ఇక మన మెగాస్టార్ గారు తర్వాత నటించబోయే ఫిల్మ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో వచ్చిన సినిమా తర్వాత చిరంజీవి గారు వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో వచ్చే సినిమాతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఈ కాంబినేషన్ అయితే కాస్త టైం పడుతుంది. సో అని ఇందులో ఫిల్మ్ లో చూసుకుంటే అసలు మన మెగాస్టార్ గారు బేసిక్ గా మనం ఎలాంటి రోల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలాంటి రోల్లో మనం చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తామో అలానే ఉంటుంది అని చిన్న హింట్ అయితే ఇచ్చేసినారు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఈ మూవీ అనేది. సో ఈ క్రేజీ కాంబో అనేది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది చూడాలి అంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. మరి మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ఠాగూర్ ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:47 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. సో ఠాగూర్ ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. ఇక కమల్ హాసన్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ అయిందండి, అబ్జర్వ్ చేసుంటారు మీరు కూడా. సో ఎలా ఉందంటే చేతిలో కత్తి, చురకత్తుల్లాంటి చూపులు. సో ఈ పోస్టర్ అంటే ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆయన

ముంచబోతున్నట్టుగా ఆ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో ఇది ఒక తన కొత్త ఫిల్మ్ కి సంబంధించిన పోస్టర్ అనమాట. సినిమా డైరెక్టర్ వచ్చేసి సేతుపతి అండ్ అలాగే చిత్త ఇలాంటి తమిళ ఫిల్మ్స్ తో మంచి సక్సెస్ అందుకున్న హీరో, ఐ మీన్ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు లీడ్ రోల్ లో ఒక మూవీని అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన లుక్ అనమాట ఇది, మేకర్స్ రిలీజ్ చేసేసారు. సో త్వరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ లుక్ టెస్ట్ మాత్రమే చేశారనమాట అండ్ ఫైనల్ గా ఈ లుక్స్ అయితే ఫిక్స్ చేశారట. సో కమల్ హాసన్ గారు, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది అండ్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తొందరలోనే చెప్తాం అని కూడా మూవీ టీమ్ ముందుగానే అప్డేట్స్ అయితే ఇచ్చేసింది. మరి చూడాలి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఎంతైనా ఆయన లోక నాయకుడు కాబట్టి డెఫినెట్ గా ఎలాంటి రోల్ ప్లే చేసినా సూపర్ గానే ఉంటుంది కదా. మరి మీ అందరి కోసం అదే సాంగ్ దశావతారం ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోకులం బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. గంజాయి వ్యసన నిర్మూలనలో భాగంగా ఈగల్ విభాగం, ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. నూజివీడు మండలానికి చెందిన గంజాయి వ్యసనానికి బానిసనైన 7 మందిని గుర్తించి డీ అడక్షన్ సెంటర్ జీజీహెచ్ ఏలూరులో చేర్పించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని వ్యసనం నుంచి బయటపడేందుకు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 112 తెలియజేయాలని సూచించారు. సనాతన సంప్రదాయానికి ప్రతీకగా గోపూజ నిర్వహించాలన్నారు టీటీడీ ఈవో కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలోని గోశాల్లో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకంగా గోపూజ చేశారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సరైన పోషణ అందించడానికి పనికి దూరమైనప్పుడు వేతన నష్టాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం మాతృవందన యోజనను ప్రవేశపెట్టింది. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఎంతో సమర్థవంతంగా అమలవుతోంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ముందుగా గర్భిణీ అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద వారి పేరును నమోదు చేసుకుంటే మొదట 3,000 రూపాయలు, తర్వాత 2,000 రూపాయలను ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. అలాగే రెండవ ప్రసవంలో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయలను ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు. ఇలా జిల్లా వ్యాప్తంగా 28,493 మంది లబ్ది పొందారు. రాష్టంలో మహిళలు, బాలల భద్రతకు రాష్ట పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపడుతోందని ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ బి రాజకుమారి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఉమెన్ చైల్డ్

0: ఎఫ్టీ విభాగం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు బాలల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆయా నేరాలపై సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఆపై నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ముఖ్యంగా శక్తి యాప్ ద్వారా అత్యాధునిక సాంకేతికత ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.
1: सरकार ने राज्यभर में रेस्तरां, मिठाई की दुकानों और अन्य खाद्य प्रतिष्ठानों की जांच के लिए विशेष अभियान शुरू किया है. इसके तहत 13 खाद्य प्रसंस्करण इकाइयों को बंद किया गया है. राज्य के स्वास्थ्य मंत्री डॉक्टर सरद्वत मुखोपाध्याय ने बताया कि अभियान के दौरान अब तक कुल 1730 खाद्य प्रतिष्ठानों पर छापेमारी की गई है. देशभर में आज जन्माष्टमी का पर्व श्रद्धा और उल्लास के साथ मनाया जा रहा है.

లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:10 అయిపోయింది. మరి ప్రతి రాష్ట్రంలో మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంటే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. మరి మహారాష్ట్రలో జన్మాష్టమి అంటే దహి హండి అని పిలుస్తారు. సో దహి హండి అనేది అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అంటే ఉట్టి కొట్టడం. సో మరి కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం చాలా చాలా చాలా చోట్ల ఇది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. మనకు తెలుసు కృష్ణుడు తన చిన్నతనంలో వెన్న పెరుగు ఇవన్నీ దొంగలిస్తూ ఉండేవాడు అని మనం కూడా చదువుకున్నాం కదా. మరి దీనికి గుర్తుగానే ఈ రోజు అందరూ కూడా యువకులు మెయిన్ గా కలిసి హ్యూమన్ పిరమిడ్ లాగా ఫామ్ అయ్యి ఎత్తులో కట్టిన ఆ పెరుగు కుండను పగలగొడతారు. మరి వీటిని గోవింద బృందాలు అని కూడా పిలుస్తారనమాట. మరిక మహారాష్ట్రలోని ఫేమస్ కృష్ణుడి టెంపుల్ గురించి మనం చెప్పుకోవాలి అంటే, మహారాష్ట్రలోని పండర్పూర్ అనే ఒక ప్లేస్ లో విఠల్ టెంపుల్ అని ఒకటి ఉందండి. అక్కడ విఠల్ స్వామిని కృష్ణుడి రూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ వార్కరీ అనే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అది చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక కృష్ణాష్టమి వేడుకలు కూడా అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదనమాట విషయం. సో మహారాష్ట్రలోని ఒక ప్లేస్ లో గురించి మనం మాట్లాడుకున్నాం, విఠల్ టెంపుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా ఉన్నాయండి మరి ఆయన పుట్టిన ప్లేస్, పెరిగిన ప్లేస్, మరి వీటి గురించి కూడా చెప్పుకోకపోతే ఎలాగా. సో ముందుగా ఒక సాంగ్ విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతాను. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి వివిధ భారతీయ కార్యక్రమాలు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసి కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:23 అయిపోయింది. మరి ముకుందా ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ చిత్ర గారి వాయిస్ లో వినేశాం కదా. మరి మథుర బృందావనం మెయిన్ గా ఈ ప్లేసెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురా నగరం, అలాగే బాల్య లీలలకు ఫేమస్ అయిన బృందావనంలో ఈ జన్మాష్టమి అత్యంత వైభవంగా జరుగుతుంది తెలుసా. అసలు అర్ధరాత్రి టైంలో అయితే మాత్రం కృష్ణుడి జన్మ ఘట్టాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు అక్కడ. అలాగే రాసలీలలు, భజనలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక బృందావనంలో కూడా చూసుకుంటే బాన్కే బిహారీ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కృష్ణుడి అంటే కృష్ణుడిని అక్కడ ఆ ఆలయంలో బిహారీగా పిలుస్తారు, సో బిహారీగా కొలుస్తారు కూడా. అలాగే భక్తి, సంగీతం, కీర్తనలు, ఉత్సవాలతో ఈ బృందావనం అంతా కూడా ఎప్పుడు అంటే కృష్ణాష్టమి రోజనే కాదు కానీ

జనరల్ గానే ఎప్పుడూ కృష్ణమయంగానే కనిపిస్తుంది. సో ఈ ట్రిప్స్ జనరల్ గా అటువైపు వెళ్ళినప్పుడు మహారాష్ట్ర మథుర అంటే ఈ జన్మస్థలానికి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా మథుర బృందావనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. వెళ్తే గనక సో మన కృష్ణుడు పెరిగిన పుట్టిన పెరిగిన ప్లేసెస్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ చాలా బాగా నచ్చుతాయి, అండ్ అంతా అక్కడ ఆధ్యాత్మికత కనపడుతుంది. ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమాపేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి

0: ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.

ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 పిఎం క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే కృష్ణాష్టమి స్పెషల్ గా ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక మనమైతే శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టి ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించినట్లుగా చదువుకున్నాం కదా, అందుకే ద్వారకను కృష్ణుడి రాజధానిగా భావిస్తారు. మరి ఇక్కడ ద్వారకాధీశ ఆలయం అనేది మన భారతదేశంలోనే ప్రముఖ కృష్ణ ఆలయాల్లో ఒకటన్నమాట. అలాగే ఈ టెంపుల్ చార్ధామ్ లో కూడా ఒకటిగా ఫేమస్ అయింది. మరి ఈ గుజరాత్ లోని ద్వారకలో కృష్ణాష్టమి వేడుకలు అనేవి అసలు మాటల్లో చెప్పలేమండి, చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఒడిశా రాష్ట్రంలో కూడా జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి బాల్య లీలలను ప్రదర్శించే కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు తెలుసా. ఇంకా అక్కడ టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కృష్ణుడి జీవిత ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మనకి ఒడిశా పేరు వినగానే జనరల్ గా గుర్తొచ్చేది పూరి జగన్నాథ ఆలయం కదా. మరి ఈ పూరి ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రధాన దైవాలుగా భావిస్తారనమాట అక్కడ. మరి ఇక్కడ జరిగే రథయాత్ర కూడా చాలా చాలా ఫేమస్ అనమాట, తెలుసు కదా అందరికి. అండ్ ఈ కృష్ణుడి బాల్యాన్ని కానివ్వండి, ఈ కృష్ణుడి బాల్యాన్ని చూస్తే మనకి మధురా నగరం గుర్తొస్తుంది. అలాగే బృందావనం గుర్తు చేస్తే ఆయన రాజ వైభవాన్ని మాత్రం ద్వారకా నగరం గుర్తు చేస్తుంది. అలాగే ఇక జగన్నాథ క్షేత్రం మాత్రం ఆయన విశ్వరూప భక్తిని మనకు పరిచయం చేస్తుందనే చెప్పాలి అదనమాట. సో చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకుందాం ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా. ఇంకా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి ఆ విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం పాండురంగుడు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్పీ విత్ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం పాండురంగుడు ఫిల్మ్ నుంచి. నిజంగా గోకులాష్టమి సందర్భంగా మనం ఈ రోజు ఇలా కృష్ణాష్టమి వేడుకల గురించి ఎక్కడెక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇక కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలను రాధాకృష్ణులుగా అలంకరించడం ఆనవాయితీ కదా. మరి మన దేశంలో ఇక చాలా చోట్ల చిన్న చిన్న పిల్లల్ని ఇలా బుజ్జి బుజ్జి బాబుల్నేమో కృష్ణుడిగా, పాపలనేమో రాధాగా, అలా అంటే గోపికమ్మలుగా ఇలా డెకరేట్ చేస్తూ చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు. మరి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో కూడా ఇలా అలంకరించి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట. ఇంకా ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయం ఒకటి ఉంది. మరి ఈ ఆలయ స్పెషాలిటీ ఏంటో తెలుసా? స్వామివారి దర్శనం ఒక కిటికీ నుంచి చేసుకోవాలి. కనకన కిండి అని చెప్పేసి ఒక చిన్న కిటికీ ఉంటుంది, దీని ద్వారా దర్శనం చేసుకుంటారనమాట. సో ఇలా స్వామివారిని ఎదురుగా కాకుండా ఒక చిన్న కిటికీ ద్వారా దర్శించుకోవడం అనేది ఉడిపి కృష్ణాలయానికి ఉన్న ప్రత్యేక సాంప్రదాయం. ఇక కేరళ తమిళనాడులో కూడా గోకులాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కృష్ణాష్టమిని. ఇక కేరళలోని గురువాయూర్ టెంపుల్ ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువైన గురువాయూర్ను బాలకృష్ణుడిగా, అంటే బాలకృష్ణుడి రూపంగా భక్తులు ఆరాధిస్తారనమాట. ఇక గురువాయూర్లో కృష్ణ భక్తి, అలాగే కేరళ సాంప్రదాయాలు, సంగీతం, నృత్యం ఇవన్నీ కలిసిన ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది గురువాయూర్లో అనమాట. ఇక మన దేశం అంటే మన స్టేట్ గురించి మాట్లాడితే ఏపీ తెలంగాణలో కూడా ఉట్టి కొట్టడం అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. మరి మెయిన్ గా చిన్నపిల్లల్ని ఇలా రాధాకృష్ణులు వేషాల్లో అలంకరించడం కానివ్వండి, నైవేద్యాలు సమర్పిస్తూ చక్కగా పూజలు భజనలు చేసుకుంటూ, అండ్ ఇస్కాన్ టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి మెయిన్ గా. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట మన ఏపీ తెలంగాణ స్టేట్స్ లో. ఉట్టి కొట్టడం చాలా బాగా చేస్తారు. అలాగే ఇంకా రాజస్థాన్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ కూడా కృష్ణాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఏదేమైనా రాష్ట్రాలు మారినా సాంప్రదాయాలు మారినా కృష్ణుడిపై భక్తి మాత్రం ఒక్కటే. మరి ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కృష్ణాష్టమిని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఏ ఫెస్టివల్ అయినా సరే దాని వెనుక ఉన్న పరమార్థం ఒక్కటే, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని కదా. మరి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జీఎస్ఎల్వీఎఫ్ 17 మిషన్ విజయవంతం కావడం దేశానికే గర్వకారణమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి ఇది మరొక నిదర్శనమంటూ ప్రధాని ప్రశంసించారు. నషాముక్త భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్యోద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తోంది. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్టంలోని మథురా నగరం శ్రీకృష్ణుని జన్మభూమిగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మథురా నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీకృష్ణుని అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణ అవతారమని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని అన్నారు. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరికి అవార్డులు అందజేస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రం, 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఏళ్ల డిగ్రీ కోర్సు కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 15వ తేదీ సాయంకాలం 4 గంటల వరకు దరఖాస్తులు అధికారిక పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

గారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1 గంట 9 నిమిషాలు దాటి 35 సెకండ్లుగా వస్తుంది సమయం చూస్తే. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. మన భారతదేశం సాంస్కృతికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత గల దేశం. ఇక్కడ దాదాపు ప్రతి రాష్ట్రానికి తమ సొంత భాష, వంటకాలు, నృత్య రూపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక నృత్యం విషయానికి వస్తే మన భారతదేశంలో సాంప్రదాయ, శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్య శైలులను మనం చూడొచ్చు. అయితే వీటిలో భరతనాట్యం అయితే మాత్రం అతి పురాతనమైనది అని చెప్పచ్చు. మరి మన దేశంలో ఎంతో మంది కళాకారులు నాట్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి దేశ విదేశాలకు పరిచయం చేశారు. వారిలో ఒకరైన యామిని కృష్ణమూర్తి గారి గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. మరి ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారు, మరి ఆవిడ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం నరసింహ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు యామిని గారు. కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారు ఆవిడ. యామిని కృష్ణమూర్తి గారు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20 జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృతి పండితుడు అన్నమాట, తాతగారు ఉర్దూ కవి. ఇక ఆవిడ పూర్తి పేరు యామిని పూర్ణ తిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏటనే చెన్నైలోని రుక్మిణీదేవి అరెండల్ అనే కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత కూచిపూడి, ఒడిస్సీ కూడా నేర్చుకుని కర్ణాటక సంగీతం అలాగే వీణ వాయించడం కూడా నేర్చుకున్నారు. ఇక వివిధ రకాల డాన్స్ ఫామ్స్ హేమహేమిలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా ఈమె తన కళతో ప్రేక్షకులను కట్టిపడేసేవారన్నమాట. మరి తనకంటూ ఒక ప్రత్యేక బాణి ఉందని తెలియజేసేవారు యామిని గారు. భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి, ఒడిస్సీ వీటిలో ఏ డాన్స్ చేసినా సరే ఒకదానికొకటి మ్యాచ్ చేయకుండా ఆయా సాంప్రదాయాల పరిధిలోనే వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేసేవారన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి డాన్స్కి గుర్తింపు రావడానికి చాలా కాలం ముందే యామిని గారు అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇలాంటి ఎన్నో దేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలిచ్చి భారతీయ నాట్య ప్రచారం చేయడం జరిగింది. మరి మరిన్ని విషయాలు మళ్లీ మనం మాట్లాడుకుందాం యామిని గారి గురించి. ఈలోపు 1:20 మనం ప్రాంతీయ వార్తలైతే వింటాము. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గి

0: చాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు: GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. GSLV-F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్దికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి వాటికి

0: యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికీ మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ,
1: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కులమతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన 7 గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఏ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విమానయాన లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 ఉపగ్రహ ప్రయోగం భారత

అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక ఒక ఫేమస్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఢిల్లీలో యామిని గారు స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ కూడా ఇస్తూ ఉండేవారు తెలుసా. మరి క్లాసికల్ డాన్స్ లో మెయిన్ గా అసలు డాన్స్ వేయడం మాత్రమే కాకుండా ఆ డాన్స్ ద్వారా ప్రేక్షకులకు ఒక స్టోరీని చూపించాలి. నృత్య రూపకం అంటారు కదా, సో అలా డాన్స్ తో పాటుగా వారి హావభావాలతో చక్కగా అభినయించాలి. అలా యామిని గారు ఎన్నో నాట్య ప్రదర్శనలిచ్చి ఎన్నో బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు. విశ్వమోహిని, భామావేణి లాంటి బిరుదులు ఆవిడకి లభించాయి. అలాగే నృత్యంలో ఆమె చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, ఇక 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ఆవిడని సత్కరించారు.

మరణించడం జరిగింది. అలాగే యామిని కృష్ణమూర్తి గారు వివాహం కూడా చేసుకోకుండా అవివాహితగానే ఉండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు అన్నమాట. అంతటి గొప్ప కళాకారిణి 2024 ఆగస్టు 3న తన 84 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించారు. కానీ భారతీయ నృత్య కళారూపకం అంటే భారతీయ నృత్య కళాకారులందరికీ కూడా యామిని కృష్ణమూర్తి గారు ఒక గొప్ప ఆదర్శం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు నీ తరపున
2: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలితగీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఛాయ్తో చమక్కుమనేలా ఎలా కనిపించాలో ఇప్పుడు వినేద్దాం. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఉబుసుపోకపోయినా అదే పనిగా టీలు కాఫీలు తాగిస్తూ ఉంటాం. మరికొందరు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైలు నమిలేస్తూ ఉంటారు. ఈ రెండు అలవాట్లు హానికరమే. పదే పదే టీలు కాఫీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయి. అలాగే ఊబకాయంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. టీలు కాఫీలకు బదులు హెర్బల్ టీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. విసుగు, కోపం, ఆనందం, దుఃఖం ఇలా ప్రతి సందర్భంలోనూ మన జీవితంలో ఒక అంతర్భాగమైంది. అయితే సాధారణ టీ కన్నా హెర్బల్ టీ మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదండి, ఉత్తేజాన్ని కలిగించడంలో హెర్బల్ టీ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. హెర్బల్ టీల వలన రిలాక్సేషన్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చామంతి టీ. దీన్నే చెమోమిల్లెట్ టీ అని కూడా అంటారు. దీనిని చామంతి పూల రెక్కలు ఆకులతో తయారు చేస్తారు. ఈ టీ జీర్ణ వ్యవస్థ, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి వంటి రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక గొంతు నొప్పి, గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది. మరొకటి దాల్చిన చెక్క టీ. ఘాటైన వాసన కలిగిన దాల్చిన చెక్క టీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. గ్యాస్, డయేరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు

0: వ్యాధి నిరోధకతను పెంచుతాయి. అలాగే అల్లం టీ వికారం తగ్గించడంలో దీనికి సాటేదీ లేదు. అలాగే మార్నింగ్ సిక్నెస్ ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దగ్గు జలుబు వంటి సమస్యలకు మెడిసిన్లా పనిచేస్తుంది. మరొకటి పుదీనా టీ. హెర్బల్ టీలలో పుదీనా టీ చాలా రుచిగా ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది, గ్యాస్ వాతం నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. జలుబు శ్వాసనాళాల వాపు వంటి అరుదైన సమస్యలకు మంచి మందులా పనిచేస్తుంది. మరొకటి గ్రీన్ టీ. గ్రీన్ టీ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది, క్యాన్సర్ రిస్క్ ను కొంతవరకు తగ్గిస్తుంది. అలాగే హనీ టీ, తేనెతో చేసిన హెర్బల్ టీ గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. మరొకటి లెమన్ గ్రాస్ టీ. లెమన్ గ్రాస్ టీ శరీరాన్ని అంతటినీ శుద్ధి చేసి ఎలాంటి ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా రక్షణ ఇస్తుంది. మరొకటి మందారం టీ. మందారం పువ్వులు అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యువతలో వచ్చే తేలికపాటి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రోజు ఈ టీ తాగడం వలన రక్తపోటు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి విన్నారు కదా హెర్బల్ టీల వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో.
1: లలిత గీతం వింటారు.

0: వేవ్స్ ఓటిటి ప్రోమో.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
0: రాయప్రోలు సుబ్బారావు గారి సాహిత్యానికి ఎం అంజనా సుధాకర్ గానం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

హస్బెండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక మనం అయితే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో 2:34 అయిపోయింది అబ్బా. సో చిరంజీవి గారి సాంగ్ హే జానా సాంగ్ జై చిరంజీవి అని వినేశాం కదా. తర్వాత మరి సందర్శన నటిలో మీరు కూడా రెడీగా ఉన్నారా మరి ఫోన్లు తీసుకుని 8662438 14 నెంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు పంపించేయచ్చు. ఇంతకీ ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నేను రకరకాలుగా అడుగుతూ ఉంటానండి. కొన్ని లాజికల్ ఉంటాయి, కొన్ని చాలా ఈజీగా ఉంటాయి, కొన్నేమో చాలా కష్టంగా కూడా అనిపించవచ్చు, కన్ఫ్యూజన్ లో వస్తాయి అనమాట. సో మీరే చూసుకోవాలి ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఒక బాక్స్ లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో వినరా, మీ దగ్గర ఒక బాక్స్ లో 45 యాపిల్స్ అయితే ఉన్నాయి.

మీకు 6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి ఆ 6 మందికి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగిలి ఉంటాయి? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసేయచ్చు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆన్సర్లు అలా అలా వచ్చేస్తూ ఉన్నాయండి. నేను అడిగిన క్వశ్చన్ కి మరి సందేశ నడిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా 8662438 14 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మరి నేను అడిగాను ఒక బాక్స్ లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో ఆన్సర్స్ చూద్దాం ఎవరెవరు పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారు, అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఇంకా రాలా. తర్వాత వెల్కమ్ టు సందనస్ నడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు. నా దగ్గర ఏమీ ఉండవు అని చెప్పేసి వాట్ ఎ లాజిక్. అసలు నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయన్న, సరే కానీ ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పెట్టేశారు. ఇక గడ్డం మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు మెసేజ్, హాయ్ అండి అంటున్నారు. హాయ్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి, థ్యాంక్ యూ. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని మెసేజ్ వచ్చింది ఒకటి. ఇంతకీ ఆన్సర్ మీ పేర్లు ఎక్కడ? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. మామూలుగా అయితే ఇట్లా లాజిక్ ఉంటే ఇట్లానా కాదు, నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి అన్నాను. సో ఈ రెండు మీరు పెట్టినవి రెండు రాంగ్ అండి, ఒకసారి చూసుకోండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. అనుష అండ్ డానియల్ ఉదయగిరి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, ఒక రెండు నెంబర్స్ తక్కువ పంపించారు మీ ఆన్సర్లో, కానీ రాంగ్ ఆన్సర్ అండి అది. ఓకే. ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి డెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. వల్లభనేని శరత్ వల్లభనేని గారు కానూరు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమాంబి గారు, అలాగే వలీ బాష, కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్ కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, రెబీనా. ఓకే కానీ రాంగ్ ఆన్సర్. చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా గౌతమ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గద్వాల జిల్లా ఎం దేవి గారు, జయన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు, కరెక్ట్ ఆన్సర్, ఫ్రమ్ బందర్పల్లి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ సరిగా వినలేదు అనుకుంటా కొంతమంది. ఒక బాక్స్ లో 45 అంటే 45 యాపిల్స్ ఉంటాయి, మీకు 6 మంది ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మీ దగ్గర ఎన్ని మిగులుతాయి యాపిల్స్ అని చెప్పేసి అడిగా. సో మీ దగ్గర అవ్వచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న బాక్స్ లో అవ్వచ్చు. ఓకే లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. సో ఇంకా కొంతమంది టైపింగ్ చేస్తున్నారు. సరే ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా కొంతమంది పంపించేస్తారు చూద్దాం. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి పంపించారు, శేష సాయి రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు నథింగ్ అంటున్నారు మీరు. కాదండి, ఉంటాయి. ఇక కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ త్యాగరాజ్ గారు ఘట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు కృష్ణ అండ్ సంతోష కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల ఆండాల్ గారు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి.

కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ కాదు. జాప భూమేశ్వర్ అండ్ వెల్లుల్లి, ఐ మీన్ భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల్లా వెల్లుల్లి అనేసేనా, వెల్లుల్లా ఫ్రమ్ ఓకే వెల్లుల్లి నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఫస్ట్ పెట్టిన మెసేజ్ కరెక్ట్ అండి, సెకండ్ ఇది కాదు ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించేశారు కరెక్ట్ గా. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్ ఇక ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తున్నాను. వనపర్తి జిల్లా నుంచి మనకి గోవర్ధన్ రావు ఇందిరాబాయి మెసేజ్ పంపించారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే 27. చాలా ఈ సింపుల్, అంటే మనం అందరం మ్యాథ్స్ లో చాలా ఈక్ అనుకుంటాం, అందుకే కొంతమందికి లెక్కలు రావట్లేదు. సో 6 మెంబర్స్ కి మీరు ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, మీ దగ్గర ఉన్న 45 ఆపిల్స్ లో 6 మందికి ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, అంటే 6 3 18, 45 - 18 is equal to 27. So 27 is the answer, okay? ఈ లెక్కల సంగతి పక్కన పెట్టేసేద్దాం. ఓకే నెక్స్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడతా. సో ఈ రోజుల్లో చాలా కన్ఫ్యూజన్ అండి మాకు, అంటే ఇప్పుడు ఈ జెన్ జెడ్ జనరేషన్ కి ఇంకా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఎవరి చెల్లెలు ఎవరికి అత్త, అత్తని చూసి పిన్ని అని పిలుస్తారు, పిన్నిని చూసి అత్త అని పిలుస్తారు. సో ఎవరు పిన్ని ఎవరు పెద్దమ్మ అత్త, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో సరే ఇదంతా కాదు కానీ చిన్న క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకేమవుతుంది? చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఆలోచించండి, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో అదనమాట. నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్వీ డిలే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, సరిగా అర్థం కాని వాళ్ళకి అన్నాను కదా. చాలా రిలేషన్స్ పేర్లు పెట్టే పెట్టేస్తున్నారు మొత్తానికి, మేనత్త అని ఎక్కువగా మంది మేనత్త అనే పెడుతున్నారు. సరే ఈసారి చాలా నిదానంగా చదివి వినిపిస్తాను. మేనత్త అయితే కాదు, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు. మీ నాన్నగారి తల్లి యొక్క కోడలి యొక్క కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో ఆన్సర్ ఆలోచించండి ఇప్పుడు. సో 2 టైమ్స్ చెప్పేసా, ఇక కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. మరి 3 గంటల తర్వాత 3 గంటల 2 నిమిషాలకి ఆన్సర్ ఏంటో రివీల్ చేద్దాం. మీ మెసేజ్లు కూడా చదువుతాను. సో విన్నారు కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది?

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్టంలో ఉపాధ్యాయులకు ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ఉపరాష్టపతి, రెండో రాష్టపతి, ప్రముఖ తత్వవేత్త భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్తగా పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం, బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రితో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం, ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసలైన 7 గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్త్ లైన్ 1972 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటిజం కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు, అది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే అన్నారు. సరైన శిక్షణ మరియు ప్రేమతో వారిని సమాజంలో గొప్పగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లో జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. 3 గంటల 5 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను ఒక రిలేషన్ క్వశ్చన్ కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు చాలా ఈజీగా ఉంది తేజు, అబ్బో చాలా ఈజీగా ఇచ్చేసావు అనుకుంటున్నారా? సరే చూద్దాం ఆన్సర్స్ పెట్టారా లేదా కరెక్ట్ గా. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు రాంగ్ ఆన్సర్. పుట్టపక్క నుంచి మిర్యాల తిరుమలయ్య.

డల్ గారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడనా, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రం అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రం తెనాలి, రాంగ్ ఆన్సర్. రాజేష్ గారు, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. మరదలు అంటున్నారా, రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, రాంగ్ ఆన్సర్. గోలకాందొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబిక, ఓకే ఇది ఇందాక చదివినట్టున్నాను, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ జమలయ్య గారు. ఓకే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. శరత్ గారు, శరత్ వల్లభనేని ఫ్రం కానూరు విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ సెహబాను జైనుద్దీన్ ఫ్రం నిజామాబాద్ జిల్లా, రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రం రాజోలి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తజావలి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు, వీరేష్ బాబు గారు రాజోలి మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు ఫ్రం వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, ఎస్ థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక అనంతపూర్ నుంచి గుత్తి నుంచి రామాంజనేయులు గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు ఫ్రం భూదాన్ బోచంపల్లి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇక స్పందన గారు, కృష్ణ సంతోష ఫ్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు ఫ్రం విజయవాడ, రాంగ్ ఆన్సర్ అండి. రాఘవేంద్ర బళ్ళారి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అశోక్ గారు ఫ్రం గన్నవరం, రాంగ్ ఆన్సర్. సీను గారు ఫ్రం ఐరాల, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, రాంగ్ ఆన్సర్. ఇక నాయుడుపేట నుంచి నాగమణి గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు. భీ మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలపాడు గ్రామం నుంచి పంపించేశారు, తిరుపతి జిల్లా అంట. సరే ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి మీరు. ప్రభాకర్ రావు గారు, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా అండ్ ఓకే వీళ్ళు కొమరం భీం డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అక్తర్ ఇమాంబి వలీ బాషా, రాంగ్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రం కర్నూల్, రాంగ్ ఆన్సర్. చౌడేపల్లి మండలం నుంచి గౌతమ్ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఇక ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందనపల్లి నెల్లూరు జిల్లా, మనవరాలు అంటున్నారు ఏకంగా, కాదండి మేనత్త కాదు, మరదలు కాదు, వదిన కాదు. గద్వాల జిల్లా నుంచి ఎం దేవి గారు, జయన్న గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఝాన్సీ గారు హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటూ అందరికీ తెలియజేస్తున్నారు. తర్వాత ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ గా మెసేజ్ పంపించేశారు, మీకు కూడా హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. కె పెద్ద నరసింహ గారు, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి గారు ఎర్రవల్లి మండలం, గద్వాల్ జిల్లా. కానీ రాంగ్ ఆన్సర్ పెట్టేశారు మీరు. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు ఫ్రం వడియంపట్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ ఫ్రం నందికొట్కూరు, రాంగ్ ఆన్సర్. నాగరాజారావు గారు గుంటూరు నుంచి పంపించేశారు కరెక్ట్ గా. బీవీ సుబ్బారావు గారు ఫ్రం మార్కాపూర్, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి కరెంట్ షఫీ, కానీ ఇంకా ఆన్సర్ రాలేదు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. ఇక శోభ గారు ఫ్రం తిరుపతి, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ టైపింగ్ అనమాట, అది కూడా రాంగ్ ఆన్సర్, కూతురు అని పెట్టారు. ఓకే దెన్, సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే చెల్లి, ఐ మీన్ సిస్టర్, ఏదర్ అక్క ఆర్ చెల్లి అవ్వచ్చు. మీ నాన్నగారి తల్లి అంటే మనకేమవుతారు, నానమ్మ. నానమ్మ గారి కోడలంటే అమ్మ, అమ్మ లేకపోతే పిన్ని ఆర్ పెద్దమ్మ కదా. తర్వాత ఆ కోడలి కూతురు అంటే అంటే మనం అవ్వచ్చు, లేదా మన సిస్టర్ ఆర్ పెద్దక్క ఆర్ చిన్నక్క ఎవరో ఒకరు అవ్వచ్చు. ఆ కూతురికి చెల్లెలు అంటే సిస్టరే అవుతుంది కదా. సో చాలా ఈజీగానే ఉంది. నాన్నగారి తల్లి యొక్క అంటే నానమ్మ గారి
కూతురి, అదే ఐ మీన్ కోడలి యొక్క కూతురి యొక్క

చెల్లెలు. సో ఇంకా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకే టోటల్ గా ఆ రిలేషన్ ఏమవుతారు అంటే సిస్టర్ అంతే. సో పెద్ద అవ్వచ్చు చిన్న అవ్వచ్చు, సిస్టర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ కరెక్ట్ ఆన్సర్.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.
5: ఓకే, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3. ఇంకా 2 మెసేజ్లు అయితే ఉన్నాయి, నేను చదవాల్సినవి. సో కృష్ణాష్టమి శుభాకాంక్షలు వివిధ భారతి FM వింటున్న వాళ్ళందరికీ కూడా, అలాగే మీకు కూడా అని చెప్తూ మెసేజ్ పంపించేశారు ఝాన్సీ గారు. ఇంతకీ ఏ ఊరు అనేది మాత్రం కనిపించట్లేదు, మీ మెసేజ్ పెద్దగా ఉంది. ఓకే ఓకే, దెన్ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి అండి వన్స్ అగైన్. ఇక హంపాపురం నుంచి మెసేజ్ పంపించేశారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇవన్నమాట. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ కృష్ణాష్టమి కాబట్టి ఇవాళ, సో కృష్ణాష్టమి అంటే మన జనరల్ గా మనం పుట్టి పెరిగాక ఊహ తెలిసిన తర్వాత కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా మన మీద మూవీస్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది కాబట్టి అలా సినిమాలలో చూసి మన సీనియర్ NTR గారినే కృష్ణుడిగా ఊహించేసుకున్నాం కదా. నిజంగా రాముడు కృష్ణుడు అంటే ఇలానే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఆయన చూస్తూ ఉంటే కదా. మరి ఆ సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపిస్తూ ఉండండి. మరి విన్నారు కదా, సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
2: నాకైతే

0: ఏ నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

FM 101.3. సో వింటున్నారు వివిధ భారతి FM 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో.

నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు? మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూసేద్దాం. మొత్తానికి చాలా రకాల నెంబర్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది 7, 8, 9, 17, ఇక 16, 15, 14, బాబోయ్ రకరకాల మెసేజ్లు పెట్టేశారండి. సో చూద్దాం. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా గారు ఫ్రమ్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాత్రం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలేజీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మల్లికార్జున గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు ఓకే. మార్నింగ్ నుంచి కృష్ణుడి పాటలు వేయచ్చుగా అంటున్నారా? మార్నింగ్ నుంచి ఒక్క సాంగ్ వదలకుండా అన్ని వేసేసామండి. సో ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా మీరు వినుంటే, ఇప్పుడు కూడా డెఫినెట్గా కాస్త కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ వేద్దాం. ఓకే, సో సుబ్బరామయ్య గారు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ అండి. సినిమాలలో నటించేశారు, ఇన్ని సినిమాలలో అంటూ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే, గోలగందొండి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత కరెక్ట్ ఆన్సర్. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలు ఇన్నున్నాయి. ఓకే, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, బ్రహ్మచారి గారు, శ్రీరామదాసు, అంజయ్యచారి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాల కూడా, హలో తేజమ్మ, టోటల్ ఇన్ని ఫిలిమ్స్ అండి అంటూ లంచ్ అయిందా అంటున్నారు. ఎస్, తినేశానండి. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంద పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ గుత్తి నుంచి రామాంజనేయులు గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. మంగళగిరి నుంచి మస్తాన్ రావు గారు, దామర్ల పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి లతీఫ్ బాషా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు చోడేపల్లి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. లక్ష్మీబాబు గారు మంగళగిరి నుంచి, కాదండి రాంగ్ ఆన్సర్. హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ అంటూ పుత్తూరులో వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపక్క నుంచి ఆండాల్ గారు, తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ తలంపాడు గ్రామం దోరవారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ రాంగ్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్న వల్ల మాకు కూడా ఎన్ని సినిమాల్లో కృష్ణుడు పాత్రలు వేశారో తెలిసింది అంటున్నారు వేదాంతం. జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, ఏకైక నటుడు నిజంగా, ఎన్ని రకాల పాత్రలు వేస్తూ పౌరాణికాల్లో మెయిన్గా కృష్ణుడి క్యారెక్టర్ పోషించింది ఈయన మాత్రమే ఎక్కువగా అనమాట. సో ఎన్టీఆర్ గారు ఈయన తర్వాత ఇంకా, అంటే ఈయనకు ముందు ఇంకెవరు లేరన్నది చెప్పాలి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు మీరు పెట్టిన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, అనూష గారు, డానియల్ గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇక వెంకటిల్లి గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ నుంచి పంపించారు ఆత్మకూరు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు

జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ సాంగ్స్ సూపర్ అంటున్నారా, థ్యాంక్ యూ. అనంతపూర్ నుంచి అక్తర్ అండ్ వలీ బాషా ఇమామి గారు, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ మడియంపట్ అనంతపూర్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూర్, కరెక్ట్ ఆన్సర్. బాగుంది మీ ప్రాస. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. ధను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ గారు, గంగా భ్రవాని, కరెక్ట్ ఆన్సర్. అరుణ్, డి మోహన్జీ, దివ్యభాయి, అజయ్ అండ్ శృతి, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. ఒక సాంగ్ విన్న తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి, ఈలోపు మీకు కూడా ఇంకా ఆన్సర్స్ తెలిస్తే. సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు, ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం రిపీట్ చేశాను. సో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

అయిపోయింది మనమైతే బ్యూటిఫుల్ సాంగ్స్ శ్రీకృష్ణ పాండవ్యం నుంచి వినేశాం కదా. అయితే ఇక మన సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిల్మ్స్ లో కృష్ణుడిగా నటించారని చెప్పేసి అడిగాను. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయండి, చదివేస్తాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. తులసి అండ్ మౌనిక ఫ్రమ్ జయంత్, సారీ అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి పంపించేశారు కరెక్ట్ గా. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముతజావలి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్, వికారాబాద్ నుంచి అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. నెక్స్ట్ శుభాంశి ఈనమడుగు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు, నెల్లూరు అంట. ఓకే కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుంచి మెసేజ్ పంపించేశారు ఎవరంటే నేదనూరి కళ్యాణ్, రుత్విక్ కళ్యాణ్చారి గారు, రుత్విక్ గారు, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క ఫిలిం గురించి రాస్తూ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది అనేది కూడా పెట్టారనమాట. సూపర్ అసలు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అని చెప్తూ సాతుపాటి రాము గారు, పుష్ప, రాజర్షి, ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి

స్పందించేశారు. ఇంతకీ ఆన్సర్ అయితే రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు రాంగ్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. అద్దంకి నుంచి షరీఫ్ గారు కరెక్ట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. ఓకే, లక్కవరం నుంచి వై వెంకటరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. మాయాబజారా కాదు, ఒక సినిమా పేరు పెట్టారు మీరు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడ నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, అలాగే రాధా మున్నా వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇక డి బాలాజీపురం వనస్థలిపురం నుంచి హైదరాబాద్ నుంచి. ఓకే, మీ పేరు బాలాజీపురం అని పడిందండి, బహుశా అది మీ పేరా. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ ఐ థింక్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, అలాగే కైలాష్, మనోజ్ అండ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్. అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. బుద్ధిమంతుడు చిత్రంలో వేయి వేణువుల ఇది సాంగ్ రిక్వెస్ట్ షో అయితే కాదు, సారీ. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మొత్తం చదివేశాను. సో మోస్ట్లీ అందరూ కరెక్ట్ గానే గెస్ చేశారు, కానీ ఎవరో కొంతమంది మాత్రం రాంగ్ గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే 17. సో మొత్తానికి ఎన్ని సినిమాలలో మన సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా నటించారు అంటే 17 సినిమాలు. ఫస్ట్ ఫిలిం అయితే సొంత ఊరు సినిమా, 1956 లో రిలీజ్ అయింది. సో తర్వాత ఇంకా వరుసగా అలా చాలా చాలా సినిమాలు, మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, పాండవీయం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, ఇలా చాలానే ఉన్నాయండి. సో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు. మరి ఇంకొక పాట మీ అందరి కోసం శ్రీకృష్ణ విజయం నుంచి అయితే ప్లే చేస్తున్నాను. ఇక వింటూ ఈ సాంగ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో ఈలోపు ఒక సాంగ్ వింటూ చక్కగా బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతీ ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు అని చెప్పేసి. టోటల్ 17 ఫిలిమ్స్. ఫస్ట్ ఫిలిం వచ్చేసి సొంత ఊరు సినిమా అని కూడా చెప్పాను కదా. ఇక రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించేశారు కరెక్ట్ గా. పుట్టుపాక నుంచి ఆండాల తిరుమలయ్య గారు. మళ్ళీ మళ్ళీ మీరే ఎందుకు పంపిస్తున్నారండి, వచ్చాయి కదా ఆజస్ పంపించేశారు, చదివేశాను కూడా. సో చదవలేదనుకుని మళ్ళీ పెడుతున్నారా. శేషశాయి గారు, శేష

సారీ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. గుర్తి అనంతపూర్ డిస్టిక్ రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే దెన్, సో ఇప్పుడు నేను ఒక పాట అయితే ప్లే చేస్తాను, ఆ పాట ఏ సినిమాలోదో మీరు కనిపెట్టాలి. ఓకేనా? సో టైటిల్, సినిమా పేరు ఏంటో మీరు నాకు మెసేజ్ పంపించండి, నేను ఆ పాట స్టార్టింగ్ లైన్ అయితే వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి.

సో విన్నారు కదా సాంగ్, నేను కొంచెం వినిపించాను. సో దీన్ని బట్టి మీరు ఆ సినిమా పేరు ఏంటో గెస్ చేసి పంపించండి. మీరు ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా, 8662488 14 నెంబర్కి ఆ సినిమా టైటిల్ ఏంటో గెస్ చేసి పంపించండి. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక నేను ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, మదన మోహన అంటూ వస్తుంది. సో ఆ పాట ఏ సినిమాలోది అని చెప్పేసి అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు? అనంతపూర్ నుంచి గుత్తి రామాంజనేయులు గారు, వనిత, త్రిష, నారాయణి, హాసిని ఆన్సర్ పంపించేశారు కరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రోజా, మెర్సీ, విజయ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి రాంగ్ ఆన్సర్. ముదునూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి మనకి వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్, చరణ్ అండ్ సౌమ్య, అంజలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అండి. నాని గారు ఫ్రమ్ మిరియాల. తెలుగు సినిమా నాకు తెలియడం లేదండి అంటున్నారా, ఇట్స్ ఓకే, నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడేంటో సినిమా పేరు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు హైదరాబాద్, బట్ రాంగ్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. వెంకటిల్లి గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మగూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఓకే ఆన్సర్ తెలీదు అంటున్నారు. ఇక ఆత్మగూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 2015 లో రిలీజ్ అయింది అంటూ సినిమా టైటిల్ కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించారు పాలెం పోలయ్య గారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. ఓకే ఓకే, ఇక కరెక్ట్ ఆన్సర్ తో మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ అండ్ సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్ ఫ్రమ్ వికారాబాద్ డిస్టిక్ అంటూ మార్గదర్శి అంటున్నారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి, యశోద, జానకి రాజు కరెక్ట్ ఆన్సర్.

ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదజి సఖుబాయ్, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. అలాగే విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవని గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష అండ్ డానియల్ పంపించారు కరెక్ట్ గా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్ డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ బెట్రా సురేష్, నిర్మల అండ్ వావెల్, వావెల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేవెల్లనా? ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇక 3:56 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇప్పుడు ఇందాక నేను అడిగిన ఆ పాట కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ ఫిలిం లో అనమాట. సో ఫైనల్ గా ఈ రోజు సరేసండి ఇట్లా ముగిసేసి ముగుస్తోంది. సో ఈ పాటతో ఇక సైన్ ఆఫ్ చెప్పేద్దాం, తర్వాత వివిధాలు కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట

గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఈవోఎస్ 05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. దేశంలో ఒక మోడల్ పార్లమెంటుగా శ్రీకాకుళాన్ని తయారు చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో కంచిలి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు నిర్మించిన బీటీ రోడ్ను ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అశోక్తో కలిసి ప్రారంభించారు. రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావాలనే ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో P4 ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ గ్రౌండ్ మీటింగ్ విత్ బంగారు కుటుంబాలు అసెట్స్ డిస్టిబ్యూషన్ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నేతృత్వంలో ఈరోజు నిర్వహించారు. P4 ఆరో దశలో భాగంగా 66 లక్షల వ్యయంతో 115 కుటుంబాలకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చే ఉద్దేశంతో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. గుడ్లూరు మండలం చిమిడిదిపాలెంలో పల్లె నిద్ర అనంతరం ఈరోజు ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న న్యూ కాలనీకి సంబంధించి తాగునీరు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026కు ఎంపిక చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు మిస్సింగ్ గురైన 34 సెల్ ఫోన్లను రికవరీ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పోలీసులు బాధితులకు ఈరోజు అందజేశారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజా సింహారెడ్డి చేతుల మీదుగా ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలు తమ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని లేదా సీఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలని ఆయన సూచించారు. వివిధ భారతి FM న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

లిస్టింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి. ఇక ఇందాక కొంతమంది మెసేజ్లు లేట్ గా అయితే వచ్చేసాయి. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్స్. ఇక బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ నుంచి మాధవి, ఆంజనేయులు. పశ్చిమ బెంగాల్ కాదండి, భూదాన్ పోజంపల్లి నుంచి పంపించారు మీరు, కానీ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ కాదు. ఇక కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ బెట్రా సురేష్, నిర్మల అండ్ వేవెళ్ల నుంచి మెసేజ్ పంపించారు. ఓకే దెన్, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:35 అవుతోంది. మనమైతే వివిధాల్లో ఈరోజు ఒక హీరో స్పెషల్ సాంగ్స్ అనమాట. సో ఈరోజు ఏ హీరో సాంగ్స్ వినబోతున్నాం అంటే హీరో తరుణ్ గారివి. సో లవర్ బాయ్ తరుణ్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. సో తరుణ్ గారి సాంగ్స్, మూవీస్ కానీ సాంగ్స్ కానీ సూపర్

సూపర్ హిట్ కదా ఒకప్పుడు. మరి ఆయన నటించిన సినిమాల నుంచి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ మీ అందరి కోసం సఖియా సినిమా, తర్వాత ప్రియమైన నీకు, ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి తరుణ్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మీ అందరి కోసం చిరుజల్లు ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ స్పెషల్ గా కృష్ణాష్టమి స్పెషల్ అనే చెప్పచ్చు. సో చిన్న పాపలు చిన్న పిల్లలు ఉన్న పాట అనమాట దీంట్లో, భలే ఉంటుంది. సో వినేసేయండి మీరు కూడా. ఇక శశిరేఖ పరిణయం, నువ్వు లేక నేను లేను, ఇవి కూడా ప్లే చేస్తూ ఉంటాను. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శశిరేఖ పరిణయం. సో వినసారు కదా, తరుణ్ గారి సాంగ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇందాక రాధే రాధే సాంగ్ విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎలాగో ఇవాళ నేను టెంపుల్స్ గురించి మాట్లాడాను కదా మధ్యాహ్నం, మన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఆలయాల గురించి ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు కృష్ణాష్టమి. సో ఇలా మాట్లాడుకున్నాం. ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, బై టైం సరిపోక మాట్లాడలేదనుకుంటా. సో ఏంటంటే, మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? సో మన ఇండియాతో పాటుగా చాలా దేశాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి, కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కృష్ణాష్టమి సంబరాలు బాగా సెలబ్రేట్ చేస్తారండి. అయితే మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం వచ్చేసి మన ఇండియాలోనే ఉంది తెలుసా? హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఉందన్నమాట అత్యంత ఎత్తులో ఉన్న ఆలయం అన్నమాట ఇది. ఏకంగా పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉన్న ఈ టెంపుల్ ని చేరుకోవడానికి అంత ఈజీ అయితే కాదు. ఒక 12 కిలోమీటర్స్ పాటు ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళైతే చక్కగా వెళ్ళిపోవచ్చు. సో విన్నారు కదా, సో పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి. అది కూడా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో. దీని హిస్టరీ చూసుకుంటే పాండవులు హిమాలయాల్లో అజ్ఞాతవాసం చేసిన టైంలో ఈ సరస్సు అనేది ఏర్పడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తం మీకు అసలు ఈ జన్మాష్టమి సందర్భంగా అయితే మాత్రం చాలా మంది భక్తులు ఈరోజు అక్కడికి చేరుకొని చక్కగా దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. అది విషయం. ఇక సమ్మర్ టైంలో కాకుండా మిగతా టైంలో అంతా కూడా ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంకా హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు తెలుసు ఎప్పుడు మంచు చలి. సో సమ్మర్ టైంలో మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా కూడా కొంచెం ఓపెన్లోనే ఉంటుంది. ఇక డిసెంబర్ నవంబర్ మరి పీక్స్ స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ, కాబట్టి ఆ టైంలో మాత్రం అసలు మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్లాల్సి ఉంటుంది వెళ్లే వాళ్ళు మాత్రం. అదనమాట విషయం. సో ఇది విషయం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం, వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటున్నాం. నెక్స్ట్ మీ అందరి కోసం నువ్వు లేక నేను లేని సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

లలిత రవిత్రేణి జస్విత సులోచన. రైట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి శశాంక్ బెల్లుల నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశ్వర శ్యామల. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్ కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని. రైట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాలి నుండి. రైట్ ఆన్సర్ అండి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్. రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినేపాల్ నుంచి. రైట్ ఆన్సర్ పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్ అండి. ముసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక. రైట్ ఆన్సర్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. రైట్ ఆన్సర్ మహమ్మద్ ఇనతుల్లా ఇషరతుల్లా ఇబాదతుల్లా కామారెడ్డి జిల్లా గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి రుత్విక్ శ్రీ వైష్ణవ్. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శేషాద్రి. రైట్ ఆన్సర్ దక్షిణ చిరువోలు లంక అవినగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్ పంపించారు పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద. మరి ఇందాక ప్రశ్నకు సమాధానం కూడా రైట్ ఆన్సర్, ఈ ప్రశ్నకు కూడా సమాధానం రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి. రైట్ ఆన్సర్ అందించారు. ఒంగోలు నుంచి ఆశ్రవ్ సాంబా అక్షాస్. రైట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ ఎల్ఐసీ కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్. రైట్ ఆన్సర్ పంపించారు. హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ సావిస్ తయ్యూబ్ అలాబక్షు. రైట్ ఆన్సర్ అండి. ఈ ప్రశ్నకి సమాధానం అందరూ కరెక్ట్గా పంపించారు. సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్ నేదునూరి కళ్యాణ్చారి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి. రైట్ ఆన్సర్ ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి కొత్తపేట గుంటూరు షేక్ మహబూబ్ సుబ్బాని వారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఈ కార్యక్రమంలో చివరి ప్రశ్న, స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు చెప్పారు? ప్రశ్న మరోసారి, స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు చెప్పారు?

రాజమహేంద్రవరం నుంచి ఎం సత్యనారాయణ, శిరీష, గీతికాభిరామ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక రైట్ ఆన్సర్ పంపించారు. ఎం రావ్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. శేఖర్ వికారాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనేతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. మరి దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు. మరి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఇందాక ప్రశ్నకు కూడా సరైన సమాధానాన్ని పంపించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిక్విత్ రైట్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. లత, సుహాస్ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేశ శ్యామల రైట్ ఆన్సర్ అండి. రాజమండ్రి నుంచి సిహెచ్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామల్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుంచి మిడతల రామ్మూర్తి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శేషాద్రి రైట్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి రైట్ ఆన్సర్ పంపించారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. కల్వకుర్తి కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజనాచారి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ దొంతి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు సరైన సమాధానాన్ని అందించారు. ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరైనా సరైన సమాధానాన్ని అందించారేమో చూద్దాం. అరకు ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ రైట్ ఆన్సర్ అండి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ సరైన సమాధానాన్ని పంపించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎవరు చెప్పారంటే బాలగంగాధర తిలక్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా దశావతారం ఈ చిత్రానికి కమల్ హాసన్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లేపాక్షి

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బడిగంచు అన్నయ్య, చౌడమ్మ కుమారి, రామాంజినమ్మ శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, రాఘవేంద్ర, దుగ్గి నాగేశ్వరయ్య వీరంతా కోరుతున్న పాట

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్న పాట సొమ్మొకడిది సోకొకడిది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సింగనమల్ల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన గీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట పవిత్ర బంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరి కోసం పవిత్ర బంధం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా సిసి కొత్తకోట గ్రామం నుండి భాస్కర్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో కర్ణాటక సంగీత కార్యక్రమంలో కుమారి డి సోమలాస్య కుమారి డి సోమరీషిత గారుల గానం.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో కుమారి డి సోమలాస్య కుమారి డి సోమరిషితల గానం వింటారు. ముందుగా అంబావాణి కీరవాణి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి

భావయామి రఘురామ, చివరిగా భావయామి రఘురామ. రూపక తాళం, రాగమాలిక రాగం, అన్నమయ కీర్తన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు కుమారి డి సోమలాష, కుమారి డి సోమరిష్తల గానం విన్నారు.
1: ఇప్పుడు వినండి ఒక పాట.

ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरबीएलआई इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. శ్రీకృష్ణు జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికి సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31,00,000 రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29,00,000 రూపాయలు

ల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలో

0: విశాఖపట్నంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకుని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
1: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబీ కార్యాలయంలో ఈ రోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషన్ 2.0 పోషన్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషణ్ అభియాన్ పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
2: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కి, రాగిపిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్ గా ఇస్తారు, కరెక్ట్ గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెడారు. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయింది.
1: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ హర్యానాలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.
1: అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎస్ పెద్దక్క బృందం పాడిన జానపద గీతాలు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఈరోజు రాత్రి 8 గంటలకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 8:45కు ప్రతిబింబాలు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్. రాత్రి 9:16కు స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఈరోజు రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీవై తిరుపాలయ్య బృందం వారిచే క్లారినేట్ వాద్యం వినవచ్చు. రాత్రి 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యముంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: రేపటి ప్రసార వివరాలు

రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత. 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన మెట్ట ప్రాంతానికి అనువైన పంట ఆముదం. దీని గురించి శాస్త్రవేత్త శ్రీవై పవన్ కుమార్ రెడ్డి గారు అందించే వివరాలు వినవచ్చు.

రేపుదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనాలోచనం. రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు. ఇంకా ఎందరో మహానుభావులు కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి వివరాలు వినవచ్చు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ వై రామకృష్ణ.

8:35 హలో అభిలాష శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రత్యక్ష ప్రసారంలో 9:30 ఏకచిత్రగానం శీర్షికన తేజ సినిమా వారి చందమామ చిత్రం నుండి పాటలు వినవచ్చు. రేపుదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 17వ సంచిక ప్రసారమవుతుంది. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శివశంకరి గారి గురించి వివరాలు వినవచ్చు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇంకా గురుదేవోభవ ఇష్టాగోష్ఠి ప్రసారమవుతుంది.

రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి రేపటి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతారాణి గారి ప్రసంగం. రేపు రాత్రి 7:45

మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతం సంగీతం బప్పీ లహరి.

0: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
0: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
0: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: కార్యక్రమంలో తర్వాత పాట గోదావరి చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట గాలిమేడలు చిత్రం కోసం ఘంటశాల రేణుకా పాడిన గీతం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: కార్యక్రమంలో తర్వాత పాట హాయ్ హాయ్ నాయక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడిన జొన్న విత్తుల గీతం. సంగీతం మాధవ పెద్ది సురేష్.

కార్యక్రమంలో తర్వాత పాట హలో అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం రాజ్కోటి.

కార్యక్రమంలో తర్వాత పాట అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియోసింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced Earth observation satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందర్శనిస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డి వేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులు అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్టాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో

5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్టలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డు

0: ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో, నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపైన 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా నాలుగోసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. GSLV-F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60-62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో జానపద గీతాలు పాడుతున్నవారు శ్రీమతి ఎస్ పెద్దక్క బృందం.

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎస్ పెద్దక్క బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్ ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏఐ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2048 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
3: అవునవును
2: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటేంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ అమ్మటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
2: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టి తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
3: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టి అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టి తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టి అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టిని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టి అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టి వర్తించదు అన్నమాట.
2: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జిఎస్టిని తొలగించారు.
3: అవునండి, జిఎస్టి ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా

0: అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవడం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము ఇంతమంది బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ల సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్ లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనట్రేషన్ పెరుగుతుంది. అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది. సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలో అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP లో ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
1: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు. ఎంత సమయంచుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ ని, అదనపు కవరేజ్ ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది. దీన్ని సూపర్ టాపప్ అంటారు.

0: అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్
0: కవర్ చేయొచ్చండి.
1: అవుతారు.
0: అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అని అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనం, మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాం.
1: ప్రీమియం కూడా కొంచెం,
0: ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దగ్గుతాయని మా అభిప్రాయం అండి.
1: సార్ నాకు ఒక సందేహం సార్, ఇక్కడ ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్లే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్లే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక ఎఫ్డి కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలేషన్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాం. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్ మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000-30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిజంగా చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్లీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్ గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్, అండ్ మోటార్ ఇన్సూరెన్స్

0: ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
1: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో జీరో డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
0: సార్, అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
1: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరూ కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం కానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో, ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ కానీ, కంపెనీల డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ కానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల అలాగే ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
0: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
1: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్, వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుండి టీకోడూర్ గ్రామం నుండి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, సుభాష్ రెడ్డి, నేత్రావతి, నరసింహారెడ్డి, శ్రీనివాసాచారి, అరుణకుమారి, హిమబిందు, మౌనిక, సంయుక్త, సౌందర్య, సుహాసిని, మహతి, మేఘమౌక్తిక వీరంతా కోరుతున్న పాట వెలుగు నీడలు చిత్రం నుండి ఘంటసాల పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం పెండ్యాలా.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట అల్లుడు గారు చిత్రం కోసం కేజే సుదాస్ చిత్ర పాడిన గీతం. సంగీతం కేవీ మహదేవన్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రామ్ నందిని, రమేష్ లోడ్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, రాజ్, నందిని వీరంతా కోరుతున్న పాట మామ్మ దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన రాజశ్రీ గీతం, సంగీతం పెండ్యాల.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్న పాట మాంగళ్య బంధం చిత్రం కోసం. ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం సంగీతం ఇళయరాజా.

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం గ్రామం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గాప్రసాద్, లావణ్యకుమారి వీరంతా కోరుతున్న పాట జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట దాగుడు మూతలు చిత్రం కోసం. ఘంటసాల పాడిన గీతం

0: తెచ్చిందోయ్ మావాయ్ ఎంతొచ్చిందోయ్ మావాయ్ ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చిందోయ్.
1: మీరు విన్న పాట దాగుడు మూతలు చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం. ఇంతటితో ఈనాటి అభిలాష కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్య నిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన జీఎస్ఎల్వీ F-17 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced Earth observation satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for
0: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్

0: భవన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రోజు చేపట్టిన జిఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి పిలుపునిస్తూ,
1: Dear students, I have a request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
0: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. ప్యారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వి F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రతిబింబాలు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్.
1: ఆకాశవాణి ప్రతిబింబాలు నాటిక రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్. ఇందులో శ్రీమతులు మట్ట విజయలక్ష్మి, ముక్కామల శివకామేశ్వరి, కే బేబీ కల్పన, ఎం నాగరత్నమ్మ కుమారి, నండూరి విజయసుమిత్ర, విబి కనకదుర్గ, స్త్రీతులు పిఎల్ఎన్ శర్మ, శనగవరపు శివకామయ్య, పాండురంగా పాల్గొన్నారు. వినండి ప్రతిబింబాలు నాటిక.
2: అబ్బాయి సౌమిత్రి, అమ్మాయి బాలా. బాలా ఎవరు పలకరే?
3: ఏనన్నా అంత గట్టిగా అరుస్తావి?
2: నువ్వెందుకమ్మా అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాగాలేదా?
3: అన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ నువ్వు కాస్త మెల్లగా మాట్లాడు.
2: సరే, మీ అమ్మ ఏం చేస్తుంది?
3: రెస్ట్, అందుకే మెల్లగా.
2: ఐ సీ. మరి మీ మా అమ్మ?
3: బజార్కి వెళ్ళింది.
2: సరే, అన్నయ్య ఏమయ్యాడు?
3: మా అమ్మతో వెళ్ళాడు.
2: ఏ?
3: తనకి ప్యాంటు షర్టు తీసుకోవాలట, షూస్ సాక్స్ కూడా కొనుక్కుంటాడట.
2: నువ్వెందుకంత బాధపడుతున్నావమ్మా?
3: అన్నయ్య అన్ని కొత్త కొనుక్కుంటున్నాడు కదా.
2: అయితే
3: మరి నాకు వద్దా?
2: నువ్వు కొనుక్కో. అది సరే, అన్నయ్యకి ఇవన్నీ అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు కావాలి?
3: అన్నయ్యని చూసుకుందుకు పెళ్లివారు వస్తున్నారట అమ్మంది.
2: అమ్మా అన్నట్టు మీ అమ్మ నిద్ర లేస్తుందో ఏమో, కాస్త కాఫీ తయారు చేస్తావా తను లేచేటప్పటికి?
3: నేనా? అన్నయ్య వచ్చాక చేస్తాడులే నాన్న.
2: నువ్వేం చేస్తుంటావు?
3: చదువుకుంటున్నాను.
2: ఏం చదువుతున్నావు?
3: సంస్కృత పాఠం.
2: ఏది చదువు?
3: అమ్మ దగ్గర చదువుతాండే.
2: ఎందుకు? అమ్మ నిద్రపోతోందా? లేకపోతే తలనొప్పి వస్తుంది, చిరాకు పడుతుంది. నీ చెప్తాలే రా, చదువు.
4: పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే పుత్రాహ, నస్త్రీ స్వాతంత్రమర్హతి.
2: అంటే ఏమిటో తెలుసా? చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకులు స్త్రీని రక్షిస్తారు. స్త్రీకి స్వాతంత్రం లేదురా అని.
5: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి ఆ గోళ? బాలా కాసేపనే నడుము మార్చనీరు. ఎప్పుడు ఒకటే గోళ. ముసలితనం అంట ముసలితనం, పాడు చదువులు పాడు చదువులా అని. ఆ చదువులు ఆపి ఇలా వచ్చి మీ నాన్న కాఫీ కలిపి ఇమ్మను, తలనొప్పితో చస్తున్నాను
3: నాన్న.
2: సర్లే, అమ్మకి తలనొప్పి మందువు, ఈలోగానే కాఫీ కలిపి తెచ్చేస్తాను.
3: ఈ శ్లోకం పూర్తయిందా నాన్న?
2: అబ్బా తర్వాత తరవచ్చులేవే తల్లి.
3: ఎవరు వచ్చారు చూడనాన్న?
2: ఇదిగో అన్నయ్య మా అమ్మ వచ్చారు. ఈ సామాన్లన్నీ ఏమిటి?
6: అప్పుడే మర్చిపోయావురా, ఈవేళ మన సౌమిత్రిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా. ఇదిగో చూడబ్బాయి, సరిగ్గా 4:30 వాళ్ళు వస్తున్నారు. కాస్త అబ్బాయిని స్నానం చేయించి మంచి బట్టలేసి తలదువి తయారు చేయి. ఎందుకైనా మంచిది, కాస్త బిడియాలు లేకుండా సమాధానాలు చెప్పమను, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడమను.
2: అలాగేనమ్మా.
6: నువ్వు లోపలికి వెళ్ళి ఆ పళ్ళని చూడు.
2: సరే.
6: బాలయ్య మీ అమ్మని పిలువు.
3: అమ్మా అమ్మా, మా అమ్మ పిలుస్తుంది.
5: వస్తున్నా. ఏం పిలిచారు?
6: ఇదిగో చూడు జానకి, అబ్బాయి రాఘవకి ఏమీ తెలియదు, కాస్త నువ్వే అన్ని చూసుకోవాలి. ఇప్పటికే 4-5 సంబంధాలు తప్పిపోయాయా? ఇది తప్పిపోతే ఇక మరి మన సౌమిత్రి గడికి అసలు పెళ్లి కాదు. జాగ్రత్త.
3: నాన్న కాఫీ ఇమ్మన్నాడు మా అమ్మ, ఇదిగో తీసుకోండి.
5: అదేమిటి కాఫీ నువ్వు తేవటం? ఏమిటి అన్నయ్య ఏమయ్యాడు? ఓహో పెళ్లి కొడుకు కదూ. సర్లే,
2: పంచదార సరిపోయిందా జానకి?
6: అబ్బాబ్బా ఈ కాఫీ చప్పగా చల్లారిపోయింది. ఎంతకాలం నుంచి కాఫీ చేస్తున్నా వీడికి ఇది చేత కాలేదు. సౌమిత్రైనా ఇప్పటి నుంచి నేర్చుకుంటే పెళ్ళయ్యాక సుఖపడతాడు, లేకపోతే ఆ కట్టుకున్నది ఏడుస్తుంది.
5: వాడు నా తీర్పులో పెరిగాడు.

0: చిన్నప్పటి నుంచి అన్ని పనులు చక్కగా నేర్చుకున్నాడు.
1: గుమ్మం కదిలి బయటికి వెళ్ళలేకుండా వాడిని తయారు చేసావు, అందుకే ఆడవాళ్ళ మాట అలా ఉంచి మొగాళ్లతో కూడా తలెత్తి మాట్లాడలేకుండా ఉన్నాడు. బజారుకి వెళ్ళి జేబు రుమాలు కూడా కొనుక్కోలేడు.
0: అవునవును, మీరున్నారు నేనున్నాను. వాడు అడుగు అవతలి పెట్టాల్సిన అవసరం ఏమిటి? పెళ్ళైతే వాడి పెళ్ళవే చూసుకుంటుంది, నా బిడ్డ ఎండమొహం చూడాల్సిన పనే లేదు.
1: అయితే నా తీర్పే బాగా లేదంటావు.
0: కనిపిస్తుందిగా ఈ కాఫీ చూస్తే, నేను గనక ఆ నోరు వాయలేని మనిషితో కాపురం చేస్తున్నాను. నిన్న మొన్నటిదాకా మామగారి పనులు కూడా నేనే చేయాల్సి వచ్చింది.
1: సర్లే, ఇప్పుడు ఆ గొడవలని ఎందుకని, అదుగు వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు, త్వరగా తెవలండి. బాలా, అమ్మతో వెళ్ళి వాళ్ళని లోపల తీసురా, వెళ్ళు.
2: అలాగే మామ.
1: రండి కూర్చోండి, ప్రయాణం సుఖంగా జరిగిందా?
3: కార్లోనే వచ్చాంగా, మా మేనకోడలు రాతే స్వయంగా డ్రైవ్ చేసింది.
0: అలాగా, అమ్మాయికి డ్రైవింగ్ కూడా వచ్చన్నమాట.
3: ఒక్క కారేమిటి, స్కూటరు మోటార్ సైకిల్ కూడా నడుపుతుంది. హార్స్ రైడింగ్ సరే సరే. మొన్న కాలేజీలో స్విమ్మింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది మా రాధకి.
4: కరాటే స్కూల్లో చేరతాన్ని ఒకటే పట్టుదల, కానీ మా వదిన పెళ్ళైన తర్వాత నేర్చుకుందు గానిలే అని వద్దంది. ఏదో మీ కాలం మా కాలం కాదు కదా, ఈ కాలం పిల్లలు మరి.
5: సావిత్రి, అబ్బాయిని పిలవమందామా?
3: అలాగే, ఆలస్యం ఎందుకు, అబ్బాయిని తీసుకురండి, మళ్ళీ మేము త్వరగా వెళ్ళాలి కూడా.
1: అన్నట్లు ఇతను రాఘవరావు మా అబ్బాయి, ఈమె జానకి మా కోడలు.
0: నమస్తే.
3: తెలుస్తోందిగా, ఈయన మావారు, పేరు
5: రమణారావు అండి. ఈమె సరళమ్మ మా చెల్లెలు, ఇదిగో పెళ్లి కూతురు రాధ.
1: చూడు రాఘ, లోపలికి వెళ్ళి పలహారాలు అయ్యి ఏర్పాటు చూడు.
6: అలాగేనమ్మా.
0: అవన్నీ బాగా చేస్తుంది గాని మీరు అబ్బాయి సౌమిత్రిని తీసురండి. బాలా, నువ్వు వెళ్ళవే.
2: అలాగేనమ్మా.
0: మా అబ్బాయి సౌమిత్రి పేరుకు తగినట్టుగానే చాలా నెమ్మదస్తుడు,
3: అడుగో అక్షరాలా అలాగే ఉన్నాడు.
1: రాబాబు, ఈమె సావిత్రమ్మ గారు, ఈయన రమణరావు గారు. రాధని చూస్తున్నావుగా, ఈమె అమ్మ నాన్న వీరు. ఆమె రాధ మేనత్త సరళమ్మ గారు.
7: నమస్తే.
3: కూర్చో బాబు.
7: పర్వాలేదండి.
3: పర్వాలేదు, కూర్చో బాబు.
0: కూర్చో, లేకపోతే పెంకితనం అనుకుంటారు. అలా కూర్చో.
3: అబ్బాయి చాలా సౌమ్యుల్లా ఉన్నాడు.
0: ఏదో చిన్నప్పటి నుంచి అలాగే పెంచాను. చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళి నేను చాలా సిగ్గుపడేవాడు. మరీ లోకం తెలియకుండా పోతుందని బళ్ళో వేయించాను. కానీ అక్కడ తన క్లాసులో ఆడపిల్లలంతా తను ఏడిపిస్తున్నారని బాధపడితే చూడలేక వాళ్ళని బడి మార్పించేశారు. ఇంట్లోనే ప్రైవేట్ మాస్టర్ని పెట్టి బీఏదాకా కూడా చదివించాం. మా మామగారు మా అత్తగారి మాట కాదని ఎరగరు, మా ఆయన నా మాటకి ఎదురు చెప్పరు. ఏమిటో, ఈ క్షణానికి ఇంకా ఈ ఇంట్లో అలాగే జరిగిపోతుంది. ఎంఏకి మాత్రం ఊళ్ళోనే కదా అని పీజీ సెంటర్లో చేర్పించాం. రిక్షాలో వెళ్ళి రిక్షాలో రావటం తప్ప ఎప్పుడూ చీకటి పడేదాకా బయట తిరగనేలేదు. అబ్బాయి గుణగుణాల గురించి మీరేమీ ఆలోచించనక్కర్లేదు.
6: పలహారాలు తీసుకోమను జానకి.
0: అన్నట్టు మిమ్మల్ని మాటల్లో పెట్టేశాను, టిఫిన్ తీసుకోండి.
3: ఇప్పుడు అవన్నీ ఎందుకండి, మేమన్నీ పూర్తి చేసుకునే వచ్చాం.
1: పర్వాలేదు, తీసుకోండి.
3: అబ్బాయి ఎంఏ పూర్తి చేశాడా?
1: అబ్బాయినే అడగండి.
3: ఏం చదివావు బాబు?
7: ఎంఏ ఎకనమిక్స్ చేశానండి.
3: క్లాస్ వచ్చిందా?
7: ఫస్ట్ క్లాస్ వచ్చిందండి.
6: మీరు మరీ మొహమాట పడుతున్నారు, పలహారం తీసుకోండి బావగారు.
5: నాకు ఇప్పుడేం తీసుకోవాలని లేదు.
3: ఏమైనా తీసుకోండి, లేకపోతే బాగుండదు.
5: నాకు అసలే తలనొప్పిగా ఉంటే.
3: తనకి కారు ప్రయాణం పరదలేండి.
0: అయితే శ్రమ పడకండి అన్నగారు, టీ తీసుకోండి.
3: ఆయన కాఫీ టీ లేవి పడవు, అదో తరహా మనిషి.
0: అలాగా, పోనీ పలరసం తీసుకుంటారా?
5: ఏమీ వద్దండి.
1: పోనీ మజ్జిగ తీసుకోండి.
3: ఆ పని చెయ్యండి, ఏదో వాళ్ళ తృప్తి కోసం.
0: ఇదిగో మిమ్మల్ని మంచి మజ్జిగ తీసుకురండి.
6: అలాగే.
3: చూడు రాధా, అబ్బాయి నువ్వేమైనా అడుగుతావా?
8: ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఏమైనా ప్రవేశం ఉందా?
1: అలా తలంచుకుని కూర్చుంటే లేరా, అమ్మాయి వంక చూసి సమాధానం చెప్పు.
7: సిగ్గేస్తుంది.
0: సిగ్గెందుకురా బాబు, చెప్పు, బాగుండదు.
7: కవిత్వం రాస్తానండి.
8: వెరీ గుడ్. కథలు గేయాలు అన్ని వచ్చా? సంగీతం ఆయన పాడతారా?
7: పాడను.
3: సైకిల్ తొక్కటం వచ్చా?
0: నయమే. ఏం ప్రశ్న అండి?
3: కనీసం ప్రొద్దునే బాయిలర్ అంటించటం, స్టవ్ మీద కాఫీ నీళ్లు పడేయటం, పని మనిషి కంట్లు వేయటమైనా రాకపోతే ఆడది ఎక్కడ తంటాలు పడుతుంది.
0: అందుకే అవన్నీ

0: చెప్పానండోయ్, వాడు నా అజమాషిలో పెరిగాడు. మా అత్తగారి పెంపకమైతే ఇదిగో మా ఆయనలాగా తయారయ్యేవాడు. కూర తరగటం అన్నా రాదు సరిగా. మొన్నటికి మొన్న పాలు స్టవ్ మీద పెట్టి గడ్డం చేసుకుంటూ కూర్చున్నారు. ఆ పాలని పొంగి స్టవ్ పాడయింది.
1: ఊరుకో జానకి, నువ్వు మరీను మీరు మజ్జిగ తీసుకోండి బావగారు.
2: సౌమిత్రి, అమ్మాయి రాదనే అన్న అడుగు.
3: అడగను.
2: అంత సిగ్గైతే ఎలా ధైర్యంగా అడుగు బాబు. మా అన్నయ్య కూడా అంతే. అప్పుడు మా అమ్మ మాటకు, ఇప్పుడు మా వదిన మాటకు జవదట్టడు. ఇదిగో ఇలాగే వెళ్ళిపోతున్నాయి రోజులు.
4: బావుంది, అదా ఇప్పుడు సమస్య. అడుగు బాబు. ఏమే రాధా, అడగమను.
1: అడుగు మరి, అలా తల వంచు కూర్చుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు?
3: మరి పొలం పనులు బజార్ పనులు సరిగా చేయించగలరా
2: బాబు? మా రాధకు పొలం పనులన్నా తోట పనులన్నా బజార్ చేయడం అన్నా భోజనం కూడా అక్కర్లేదు. అయినా అవన్నీ చూడటానికి నౌకర్లు ఉంటారు కదా, ఇంకేమన్నా అడుగుతారా?
0: సౌమిత్రి, నువ్వు రాసిన పాట చదువుతావురా?
3: వద్దు.
2: పోనీలేండి, అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. మరి వస్తాం.
5: అత్తయ్య ఓసారి ఇలారా.
0: ఏమంటా?
6: అత్తయ్య, నా అభ్యంతరం లేదు, పిల్లాడు పర్వాలేదు, నేను అతనికి నచ్చితే మిగిలిన విషయాలు మాట్లాడుకోండి.
0: సరే అన్నయ్య, నీ అభిప్రాయం ఏంటి?
7: మీ వదినడుగు సరళ, నాదేముంది, ఏం సావిత్రి మాట్లాడమే.
2: మీరు ఊరుకోండి. చూడండి సుమిత్రమ్మ గారు, మీ అబ్బాయికి కూడా ఇష్టమేనా?
8: వాడిదే ఉందిలేండి, మీకు ఇష్టమైతే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు.
2: సరే, దేనికి తొందరపడకూడదు, మేము పెడతాం. మంచి రోజు చూసి మీరు మా వదిన గారు రండి, ఉంటాం మరి.
0: మంచిదండి.
8: మంచిదండి.
1: మా సౌమిత్రి ఎంత అదృష్టవంతుడో, రంభలాంటి పెళ్ళాలు దొరికింది.
3: నాన్న.
1: ఏం బాబు?
3: నాకు ఈ అమ్మాయి అంటే భయంగా ఉంది నాన్న.
1: భయం ఏమిట్రా పిచ్చుకొయ్య, ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం గాంభీర్యం దూకుడు లేకపోతే ఎలా? మీ అమ్మ అలాగే ఉండేది, నే చేసుకోలే.
3: ఏమో నాకిష్టం లేదు నాన్న.
8: ఆ అమ్మాయికి ఎంత పోయింది?
3: స్టంట్ హీరోయిన్ లో ఉంది.
8: నీ మొహం నీకేం తెలుసు, హాయిగా రాధన పెళ్ళాడి సుఖంగా కాపురం చేసుకోక.
3: నాకిష్టం లేని పెళ్లి చేస్తారా?
1: ఏమిటా పిచ్చివాగుడు, ఇలా అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నోరు మూసుకుని రాధ మెళ్ళో తాళి కట్టు.
3: నాకిష్టం లేకుండా నాకు పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను.
2: ఏమండి బాబు బాధపడుతున్నాడు, పోనీ ఊరుకుందావా?
8: చాలే జనకి, మీ మామగారు మీ ఆయన పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఎద్దునడికి గంట కడతావా ఏమిటి? రాఘవ వెళ్ళి వంట పని చూడు.
9: పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యౌవనే, రక్షంతి స్థావిరే పుత్రాః, న స్త్రీ స్వతంత్రమర్హతి.
8: బల, ఏమిటా చదువు?
1: ఏ ఏమైందమ్మా?
8: మార్చాలిరా శ్లోకం, మార్చి చెప్పు.
1: ఎలా మార్చమంటావమ్మా?
8: మాతా రక్షతి కౌమారే, భార్య రక్షతి యవ్వని, స్నుషా రక్షతి వార్ధక్యే, నపుమాన్ స్వాతంత్ర్యమర్హతి.
2: అంటే ఏంటి మామ?
8: చిన్నతనంలో తల్లి, పెద్దయ్యాక భార్య, వార్ధక్యంలో కోడలు రక్షిస్తారు. మగవాడికి స్వాతంత్ర్యం లేదు అని.
0: బాలా, ఎవరు పిలుస్తున్నారు చూడవే.
8: కాలాన్ని బట్టి మనం మారాలి రా రాఘవ. నిన్ను నేను ఎలా పెంచాను? జానకి సౌమిత్రిని ఎలా పెంచింది? అచ్చం మణిపూసల్లా తయారయ్యారు.
0: అమ్మాయి అన్నయ్య.
2: ఏమిటే
0: అన్నయ్య? ఎవరో కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు. అన్నయ్య నీకు కవర్ ఇమ్మన్నాడు.
8: ఏమిటే? ఏమిటా కవరు? ఏది చదువు జానకి.
0: ఇదేమిటి, ఈ ఫోటో ఎవరిది?
8: ఏం రాశాడు చదవే.
3: అమ్మా, మీరు నన్ను ఎంతో ఆప్యాయతతో జాగ్రత్తగా కంటి రెప్పలా పెంచారు, అందుకెంతో కృతజ్ఞుణ్ణి. నా అవసరాలని మీరే తీరుస్తున్నారు, కానీ నా లైఫ్ పార్ట్నర్ మాత్రం నేను సెలెక్ట్ చేసుకుందుకు మీరు అవకాశం ఇవ్వలేదు. కాలం ఎవరి కోసం ఆగదన్న సత్యాన్ని నేను చాలా ఆలస్యంగా గ్రహించాను, అందుకే మీకు దూరంగా నా లైఫ్ పార్ట్నర్ కోసం వెళ్ళిపోతున్నాను. గత జీవితం నాకు మళ్ళీ కనపడకూడదు. గుడ్ బై.
0: ఇట్లు సౌమిత్రి.
10: మీరింతవరకు ప్రతిబింబాలు నాటిక విన్నారు. రచన శ్రీ రామకృష్ణ భారద్వాజ్. ఇందులో శ్రీమతులు మట్ట విజయలక్ష్మి, ముక్కామల శివకామేశ్వరి, కె బేబీ కల్పన, ఎం నాగరత్నమ్మ, కుమారి నండూరి విజయసుమిత్ర, విబి కనకదుర్గ. శ్రీతులు పిఎల్ఎన్ శర్మ, శనగవర

0: శుభకామయ్య పాండురంగా పాల్గొన్నారు.
1: శ్రోతలింతవరకు ప్రతిబింబాలు నాటిక విన్నారు. రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:00 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీవై తిరుపాలయ్య బృందం వారిచే క్లారినెట్ వాద్యం.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య గారిచే క్లారినెట్ వాయిద్యం వింటారు. ముందుగా జన్మమెందుకు మలయమారుత రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: శ్రోతలింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య గారిచే క్లారినెట్ వాయిద్యం విన్నారు.
1: శ్రోతలింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య బృందం వారిచే క్లారినెట్ వాద్యం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. గుడుంబా శంకర్ చిత్రం కోసం మల్లికార్జున్ ప్రేమ్జీ పాడిన గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత పాట గాజుల కిష్టయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహాదేవన్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: కార్యక్రమంలో తర్వాత పాట ఘరానా బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సింధు పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం MM కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత పాట గూడు పుఠాని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం ఎస్పి కోదండపాణి

కార్యక్రమంలో తర్వాత పాట గౌతమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట హంతకులొస్తున్నారు జాగ్రత్త చిత్రం నుండి. ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట గంగా మంగా చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట గడుసు పిల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత పాట గోపాలకృష్ణుడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట గడుక్గాయ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు

రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత. 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన మెట్ట ప్రాంతానికి అనువైన పంట ఆముదం.

శాస్త్రవేత్త శ్రీవై పవన్ కుమార్ రెడ్డి గారు అందించే వివరాలు వినవచ్చు. రేపుదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచన లోచనం శీర్షికన కార్యక్రమం వినవచ్చు. కార్యక్రమ రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు. ఇంకా ఎందరో మహానుభావులు కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి వివరాలు వినవచ్చు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ వై రామకృష్ణ.

రేపుదయం 8:35 హలో అభిలాష ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వినవచ్చు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన తేజ సినిమా వారి చందమామ చిత్రం నుండి పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 17వ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శివశంకరి గారి గురించి వివరాలు వినవచ్చు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇంకా గురుదేవోభవ ఇష్టాగోష్ఠి ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతారాణిగారి ప్రసంగం. 7:45 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. రేపు రాత్రి 9:30 క్రికెట్ మ్యాచ్ ముగిసే వరకు క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్ పై రేపు ఉదయం 5:55 మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.